ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 24వ తేదీ, సోమవారం. సమయం 5:53:52. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన ప్రయత్నం శ్రీ చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి. 6:35 పొలం పనులు వరి సాగులో కలుపు నివారణ ఎరువుల వాడకం గురించి రాజేంద్రనగర్ ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ.

7:15 ఉదయ తరంగిణిలో తస్వా కథానిక మీకు అందించువారు శ్రీ సాగర్ల సత్తయ్య. ఇది మన చట్టం శీర్షికన యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈఎంఆర్సీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ రబీంద్రనాథ్ సోలోమన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం శ్రీ టిఎన్ కృష్ణన్ గారి వయలిన్ వాద్యం. 11:03 డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్ గారి సంస్కృత పాఠం. శిష్యురాలు చైత్రశ్రీ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం శ్రీ బుధాదిత్య ముఖర్జీ గారి సితార్ వాద్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. అందించువారు శ్రీ శైలజ.

12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం 1:20 వనితాలోకం డైట్ దప్పలం రోహిణి చింతాగారి కథానిక 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం 5:03 జానపద సంగీత కార్యక్రమం చిందు యక్షగానం కిరాతార్జునీయం కథ రెండో భాగం మీకు అందించువారు శ్రీ పిల్లెట్ల ముకుందం బృందం.

6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, పాడి పశువుల పునరుత్పత్తికి మెరుగైన పోషణ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు గారు, పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు పాల్గొని అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఏడు 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో పశు విజ్ఞానం, వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాద్బాయ్ గారు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 7:45 వికసిత్ భారత్, జాతీయ కాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశు వైద్యులు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, ఆకాశవాణి మార్కాపురం.

0: for the nation, inspire the youth of India. He wished the team all the best for its future endeavours. And in chess, India's 19-year-old Grandmaster Pranesh M. emerged as the champion in the prestigious Kanizsa Open 2026 in Hungary, securing the Group A title with a superb performance. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన ప్రయత్నం శ్రీ చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం వింటారు.
2: ప్రయత్నం పురుష లక్షణం అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే వచ్చాం. ఈ మాటలు సత్యమే అని అనేక గ్రంథాలు పురాణాలు చెబుతున్నాయి. ప్రయత్నం లేకుండా ఏదైనా సాధించడం కష్టమే కాదు, అసాధ్యమే. మన పురాణాలలో, ఇతిహాసాలలో అనేక ఉదాహరణలు ఉంటాయి. ఇవన్నీ మనకు ఒక పెద్ద సందేశాన్ని అందిస్తున్నాయి. మన ప్రయత్నం, పట్టుదల మాత్రమే మనను విజయపథంలో నడిపిస్తుంది. రామాయణంలో శ్రీరాముడు తన భార్య సీతమ్మను రాక్షసరాజు రావణుని నుంచి విడిపించేందుకు చేసిన ప్రయత్నం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. సీతమ్మను వెదకడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, వారి స్నేహితుడు హనుమంతుడి పట్టుదల, చివరికి రాక్షసరాజును ఓడించి సీతను విడిపించడం వంటి సంఘటనలు మనకు ప్రయత్నం యొక్క శక్తిని, సామర్థ్యాన్ని వివరించాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాదేవిని కనుగొనడం, రాక్షసులతో పోరాడడం, ఇవన్నీ ప్రయత్నం వల్లనే సాధ్యమయ్యాయి. మహాభారతంలో పాండవులు కోల్పోయిన తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు చేసిన ప్రయత్నం మరోలేని ఉదాహరణ. అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో వారు ఎన్ని కష్టాలు పడినా తమ ధర్మాన్ని పాటిస్తూ పట్టుదలతో ముందుకు సాగారు. కృష్ణుని సహాయంతో ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి చేసిన ప్రయత్నం, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచేందుకు చేసిన ప్రయత్నం మనకు పట్టుదల, సహనానికి మంచి ఉదాహరణలు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఉపదేశాలు మనకు ప్రయత్నం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. కర్మఫలం కోసం కాకుండా కర్మ చేయమని, ప్రయత్నం చేయమని, ఫలితాన్ని భగవంతుని మీద వదిలేయమని శ్రీకృష్ణుడు అన్నారు. ఈ సందేశం మనకు ప్రయత్నం విలువను చెబుతుంది. సంస్కృత సాహిత్యంలో మనకు నెమ్మదిగా చేసే ప్రయత్నాలు ఎప్పుడూ విజయం వైపుకు నడిపిస్తాయని చెప్పిన శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమేన హి సిద్ధ్యంతి కర్యాణిన మనోరథై అనే శ్లోకం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రయత్నం లేకుండా మనోరథాలు సాఫల్యం పొందవు అని అర్థం. ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలు, అన్వేషకులు, పరిశోధకులు అన్నీ తమ ప్రయత్నం వల్లే గొప్ప గవేషణలను, ఆవిష్కరణలను సాధించారు. థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ దీపాన్ని కనిపెట్టేందుకు వేలసార్లు విఫలమైనా తన ప్రయత్నం ఆపకుండా పట్టుదలతో విజయాన్ని సాధించారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి అనేక సంవత్సరాల పరిశోధన కృషి చేశారు. ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులు తమ జీవితాల్లో ఎన్నోసార్లు విఫలమయ్యారు, కానీ వారి ప్రయత్నం ఆపకుండా పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధించారు. అబ్రహాం లింకన్ తన జీవితంలో అనేకసార్లు విఫలమైనా చివరికి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. మనం ఏదైనా సాధించాలంటే ప్రయత్నం తప్పనిసరి. మన కష్టానికి, పట్టుదలకు ప్రతిఫలం సరిగా రావచ్చు, రాకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మనకు ఒక గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. ప్రయత్నం పురుష లక్షణం అని చెప్పడం కేవలం మాటలు కాదు, మన జీవితంలో ప్రతిరోజు ఆచరణలో పెట్టాల్సిన సూత్రం. పురాణాలు, గ్రంథాలు, శాస్త్రాలు, ప్రపంచంలోని అనేక మంది మహానుభావులు మనకి సత్యాన్ని తెలియజేస్తుంటారు. విజయానికి, సాఫల్యానికి ప్రయత్నం, పట్టుదల మాత్రమే మార్గం. కనుక మనం ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. విఫలమైనా దానిని ఒక పాఠంగా తీసుకుని మరలా ప్రయత్నించాలి. అప్పుడే మన ప్రయత్నం విజయవంతం అవుతుంది. భగీరథుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేనైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటాం. కారణం, భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడు. పురాణాలు, గ్రంథాలు ఎంతో గొప్ప ప్రాముఖ్యతను ఇస్తాయి ఈ ప్రయత్నానికి. జీవన మార్గదర్శకాలను కూడా అందిస్తాయి. ప్రయత్నం, పట్టుదల అన్నీ విజయానికి మార్గాలని ఈ పురాణాలు, గ్రంథాలు చాటి చెబుతాయి. మహాభారతంలో అర్జునుడు తన ప్రయత్నంతోనే మహానుభావుడు అయ్యాడు. అతడు సత్యం, ధర్మం, కర్తవ్య నిర్వహణ పట్ల నిబద్ధతతో అభ్యాసం చేస్తూ, శిక్షణ తీసుకుంటూ మహావీరుడిగా అవతరించాడు. హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చేసిన ప్రయాసలు, సముద్రం దాటి లంకలోకి ప్రవేశించడం వంటి కృషి, శ్రమ ఫలితంగా విజయాన్ని సాధించాడు. భాగవతంలో ప్రహ్లాదుడు తన భక్తి, ధర్మం పట్ల పట్టుదలతో, ప్రయత్నంతో తన తండ్రి హిరణ్యకశిపుని అహంకారాన్ని నాశనం చేశాడు. ప్రహ్లాదుడు తన ఆధ్యాత్మికత శ్రమతో భగవంతుడి పట్ల తన

0: నమ్మకంతో విజయాన్ని సాధించాడు. చాణక్య నీతి మనకు కృషి, పట్టుదల, వ్యూహాత్మక ఆలోచనల ప్రాముఖ్యతను వివరించింది. చాణక్యుడు తన ప్రయత్నంతో మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఈ పురాణాలు, గ్రంథాలు మనకు ప్రయత్నం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ జీవితంలో ఏ విజయము శ్రమ లేకుండా రాదని నేర్పిస్తాయి.
1: ఇంతవరకు ప్రయత్నం శ్రీ చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావనా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, అలాగే శివస్థుతి వింటారు.

ఇంతవరకు శ్రీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి సుప్రభాతం, శివస్థుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల వాడకం గురించి రాజేంద్రనగర్ ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు అందించే వివరాలు, అనంతరం మొలక శాతం ప్రాధాన్యత అంశం గురించి కొన్ని వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. మరి వరి సాగులో చాలా అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. మరి ప్రధానంగా ఎరువుల యాజమాన్యం, అలాగే కలుపు యాజమాన్యం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశాలు. మంచి విత్తనం, మంచి నారు, మంచి యాజమాన్యం అనేది ప్రాముఖ్యమైన మూడు అంశాల్లో. కలుపు యాజమాన్యం గురించి మనం చూసుకున్నట్లయితే, మరి వరిని మూడు విధాలుగా మనం రైతు సోదరులు పండిస్తూ ఉన్నారు. నాటు వేసే పద్ధతి, అలాగే నేరుగా పొడి దిక్కుల విత్తనం వేసే పద్ధతి, అలాగే దమ్ము చేసి మరి నాటుకొని దమ్ము చేసిన పొలంపై వెదజల్లి లేదా డ్రమ్ సీడర్ ద్వారా మరి విత్తనాలు వేసుకునే విధానం. మరి ఈ మూడు విధానాల్లో కూడా కలుపు యాజమాన్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. మరి రైతు సోదరులు నేరుగా పొడి దిక్కులో ఎప్పుడైతే విత్తనం వేసుకుంటారో అప్పుడు వాడవలసిన కలుపు మందులు చూసుకున్నట్లయితే, పెండి మిథాలిన్ అనే కలుపు మందును మనం ఎకరాకు లీటర్ నుంచి లీటర్ బావ వరకు మనము తేమగల నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే 30 రోజుల వరకు ఇది చాలా చక్కగా కలుపుని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అలాగే నేరుగా ముక్కు పొడిచిన విత్తనాలని మరి డ్రమ్ స్వీడర్ ద్వారా లేదా వెదజల్లే పద్ధతిలో మనం తడి దుక్కి పైన, అంటే దమ్ము చేసుకున్న పొలం పైన ఎప్పుడైతే విత్తుకుంటామో అలాంటి సమయాల్లో మనము కొంత ఆగి 8 రోజుల అప్పుడు లేదా పైపాటుగా మనం మొక్క మొలిచిన తర్వాత మరి మొక్క 20 రోజుల దశలో మనం కలుపు మందులు పిచికారీ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. మనం ఈ సమయంలో కలుపు, నా పొలంలో ఎటువంటి కలుపు ఉంది అనేది మనం గమనించుకొని మనం వాడవలసిన కలుపు మందుని ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ శాతం వెడల్పాకులు కలుపు ఉన్నట్లయితే లేదా గడ్డి జాతి కలుపు కూడా కలిసి ఉన్నట్లయితే, గడ్డి జాతి కలుపు కేవలం అధికంగా కనిపెట్టినప్పుడు సహెలోఫాప్ పీ బ్యూటైల్ అనే కలుపు మందు మనకి మార్కెట్లో వివిధ పేర్లతో దొరుకుతూ ఉంది. దీని 250 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరాకు ఇది సమర్థవంతంగా మరి వరిని మిమిక్రీ అంటారు, వరిలాగే ఉండే గడ్డిని చాలా అదుపులోకి తీసుకొని వస్తుందన్నమాట. అంటే ప్రాముఖ్యంగా ఊదా, ఒడిపల్లి వంటి కలుపులను మరి ఈ యొక్క కలుపు మందు సహెలోఫాపీ బ్యూటైల్ 250 మిల్లీల నుండి 300 మిల్లీల వరకు ఒక ఎకరాకు మనం పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపును సమర్థవంతంగా మనం నిర్మూలించుకోవచ్చు. అలాగే వెడల్పాకు కలుపు కూడా నా పొలంలో అధికంగా కనబడుతుంది అని గమనించినట్లయితే రైతు సోదరులు బిస్పైరిబ్యాక్ సోడియం అనే కలుపు మందును 1 ఎకరాకు 100 మిల్లీల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఇది 2 రకాల కలుపుల్ని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అలాగే నాటు వేసుకున్న పొలంలో మరి అలాగే నారుమడిలో కూడా మనం కలుపు గమనించుకున్నట్లయితే, నారుమడిలో 1 డ్రమ్లో మన 10 లీటర్ల డ్రమ్లో 5 మిల్లీల చొప్పున 10 లీటర్ల నీటికి మనము సహెలోఫాప్ పీ బ్యూటైల్ని కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపును నారుమడిలో మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలాగే నాటు వేసుకున్న 3 రోజుల సమయంలో తేమగలిగిన 20 కిలోల ఇసుకలో మనం కలుపు మందును ప్రిటిలాక్లోర్ అనే కలుపు మందును 600 మిల్లీల వరకు కలుపుకొని మనం తేమగల నేలపై మనం చల్లుకున్నట్లయితే ఇది చాలా సమర్థవంతంగా కలుపును నిర్మూలిస్తాయి. మరి అలాగే 12 రోజుల దశలో బిస్పైర్బ్యాక్ సోడియం లేదా వివాయే అనే మందు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది. పెనాక్సులం మరి సహెలోఫాపీ బ్యూటైల్ కాంబినేషన్ మందు అన్నమాట ఇది. దీన్ని మనము 800 మిల్లీల నుండి సుమారుగా 1 లీటర్ ఎకరాకు చొప్పున మనము పిచికారీ చేసుకున్నట్లయితే పైపాటుగా వచ్చే వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపుల్ని చాలా సమర్థవంతంగా ఇది నిర్మూలిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే వరి పొలంలో చాలా సమర్థవంతంగా కలుపు నివారణ అనేది మనం చేసుకోవచ్చు.
0: ఇంతవరకు వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల వాడకం గురించి రాజేంద్రనగర్ ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి మొలక శాతం ప్రాధాన్యత గురించి కొన్ని వివరాలు.
2: రైతు సోదరులు సీజన్కి ముందు రకరకాల విత్తనాలు తెచ్చుకోవటానికి సిద్ధమవుతూ ఉంటారు. మరి పంటలు బాగా పండాలంటే మంచి విత్తనం తెచ్చుకోవాలి. దానికి తగ్గట్టుగా మనము మార్కెట్లో ఎక్కడ

0: మంచి విత్తనం దొరికిద్దా అని ఒకళ్ళనొకళ్ళని అడుక్కొని మరి మంచి విత్తనం కోసం ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి పోతూ ఉంటాం. దానికన్నా ముందు మనం ఒకటి ఆలోచించాలి, ఏంది అంటే మామూలు రకాలు అంటే మామూలు వంగడాలు సాగు చేస్తున్నామా లేకపోతే సంకర రకాలు సాగు చేస్తున్నామా? మామూలు రకాలు సాగు చేస్తున్నట్లయితే గనక ఆ రకం కూడా గతంలో మనం సాగుకు ఉపయోగించినటువంటి విత్తనం అయితే గనక బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలా అవసరం లేదనేది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి వంగడాలని మనం కొత్తది కొనుక్కోక్కర్లే. ఈసారి ఒక మంచి విత్తనం ఫౌండేషన్ విత్తనం వాడామనుకోండి, ఆ విత్తనము మనము రెండు మూడు పంటలుగా వాడుకోవచ్చు. కానీ అదే సంకర రకం వాడామనుకోండి ఖచ్చితంగా విత్తనం మార్పుడు చేయాల్సిందే, ప్రతిసారి కొత్త విత్తనం కొనుక్కోవాల్సిందే. కానీ సంకర రకాలు కాకుండా కూడా రైతు సోదరులు మామూలు రకాలైన కూడా మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటున్నారు. ఒక్కొక్కసారి తెలియక మరి కొంతమంది వ్యాపారస్తుల మరి స్వలాభావం కోసం కల్తీ విత్తనాలు కూడా అమ్ముతూ ఉన్నారు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా వద్దా? అవసరం లేని చోట బయట నుంచి విత్తనం తెచ్చుకొని అనవసరంగా కల్తీ విత్తనం తెచ్చుకొని పాడు చేసుకునే బదులు మనమే జాగ్రత్తగా మనకున్న విత్తనాన్ని మంచిగా పంట పండించుకొని కేలీలు లేకుండా చేసుకొని కల్తీలు లేకుండా చేసుకొని కొంత భాగాన్ని విత్తనం కోసం కనుక మనం పండించుకొని ఆ విత్తనాన్ని విడిగా నూర్పిడి చేసుకొని మనమే దాచుకొని ఆ విత్తనాన్ని కనుక మనం వాడుకున్నట్లయితే స్వచ్ఛమైనటువంటి విత్తనం మనకు ఉంటుంది కదా, మరి ఆ విత్తనాన్ని చక్కగా వాడుకోవచ్చు మనం. కాబట్టి రైతు సోదరులు ఎవరి విత్తనాన్ని వాళ్లే వాడుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి. ఇకపోతే బయట మార్కెట్ నుంచి విత్తనం తెచ్చుకుంటాం, తెచ్చుకున్నటువంటి విత్తనము నాణ్యమైందా కాదా అనేది తెలుసుకోవాలి. జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత ఇవన్నీ కూడా చూసుకోవాలి. సరే, జన్యు స్వచ్ఛత చూడటం కొద్దిగా కష్టంతో కూడుకున్న పని కాబట్టి రైతు సోదరులు వాళ్లకు వాళ్లుగా ఇంటి దగ్గర చేసుకోదగ్గ పని ఏంటి అంటే మొలక శాతం. మొలక శాతం ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాల్సిందే. కాబట్టి ఈ మొలక శాతం అనేది ప్రతి పంటకు ఒకటే ఉండదు, కనీస మొలక శాతం అనేది పంటను బట్టి మారుతూ ఉంటుంది. అంత మొలక శాతం కంటే తక్కువ ఉంటే గనక ఆ విత్తనాన్ని వాడొద్దు, ఆ విత్తనాన్ని తిరిగి ఇచ్చేసి మళ్ళీ మామూలు మంచి విత్తనాన్ని తెచ్చుకోండి. అంతేగాని మొలక శాతం తక్కువ ఉన్నా మనం వేసుకున్నాం అనుకోండి, మొలక సరిగ్గా రాక అదును పోయి పదును పోయి తర్వాత మన పంట తక్కువ వస్తుంది. ఒకవేళ తప్పదు, నాకు అదే విత్తనం ఉంది, నాకు వేరే విత్తనం లేదు, అదే విత్తనం వేసుకోవాలనుకున్నప్పుడు మొలక శాతం తక్కువ ఉంటే గనక దానికి తగ్గట్టుగా విత్తన మోతాదు పెంచుకోండి, అప్పుడే విత్తనం వేసుకోవాలి. ఇది ముఖ్యం. ఇంకొకటి, మొలక శాతాలు మనకు కొంత అవగాహన ఉండాలి. ఏ పంటకి ఎంత కనీస మొలక శాతం ఉండాలి అనేది తెలియాలి మనకి. వరుందనుకోండి 80% మొలక శాతం ఉండాలి, జొన్న కనీసం 75% మొలక శాతం ఉండాలి, అలాగే ఇతర మొక్కజొన్న సూటి రకాల్లో 90% మొలక శాతం ఉండాలి, శంకర రకాలు అయితే 80 ఉండాలి, సజ్జా కొర్రల్లో 75% మొలక శాతం ఉండాలి. ఇక నూనె గింజల్లో మనకి సోయా చిక్కుడు కానీ ఆముదం కానీ వేరుశెనగ కానీ రెండింటికి 70% ఉండాలి, ప్రొద్దుతిరుగుడు నువ్వులకు మటుకు 80% ఉండాలి, ఇక పత్తి గోవుకి 75% ఉండాలి, కూరగాయలకి 60-75% ఉండాలి. ఈ మొలక శాతాలు ఉంటేనే మనం విత్తనాన్ని వేసుకోవచ్చు, మొలక శాతం తగ్గితే పంట సరిగ్గా రాదు. కాబట్టి రైతు సోదరులు విత్తనం తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 100 విత్తనాలు తీసుకొని మట్టి బొచ్చలో ఇసుక పోసుకొని దాంట్లో 100 విత్తనాలు నాటి ఉదయం సాయంత్రం నీళ్లు చల్లితే మొలకలు వస్తాయి. ఎన్ని మొలకలు వచ్చినాయి 100 విత్తనాలకి అదే మొలక శాతం. దీన్ని బట్టి రాబోయేటువంటి పంట ఎంత మొలక శాతంతో ఉండబోతుందో మనకు తెలుస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ప్రతి పంటకి మొలక శాతాన్ని కట్టుకోండి.
1: ఇంతవరకు మొలక శాతం ప్రాధాన్యత గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్వతసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి హోదా నేతృత్వంలో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. ప్రశ్న, మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
2: Many people think success means having a good house, good designation, a big house, or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do, and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step. And you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్

0: క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్పూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ.

0: పతకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న కేశవరావు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతిని కేశవరావు ప్రసంగంలో వివరించారు. రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు దూలపల్లి ప్రాంతంలో బహదూర్పల్లి, కోంపల్లి రోడ్డు విస్తరణ పనులను ఇటీవల పరిశీలించారు. పనుల్లో జాప్యానికి కారణాలు, భూసేకరణ సమస్యలు, ట్రాఫిక్ నిర్వహణ అంశాలను అధికారులతో సమీక్షించారు. అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు 76,46,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి 30 సెప్టెంబర్ నాటికి రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న కోంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి పరిసర ప్రాంతాలకు ఈ రహదారి విస్తరణ కీలకంగా మారనుంది. ఉప్పల్ నియోజకవర్గంలో పౌర మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం మున్సిపాలిటీల పరిధిలోని 72 వార్డుల్లో ఇంటింటి క్రియాశీల కేసుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాస్థ్య నగరం స్టీరింగ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. అనుమానితులను గుర్తించేందుకు పోర్టబుల్ ఛాతి ఎక్స్రే పరికరాలు, క్వాంటీప్లస్ స్క్రీనింగ్ విధానాన్ని ఉపయోగించి అవసరమైన వారికి తదుపరి నాట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. షామీర్పేట మండలం అంతాయిపల్లిలో జిల్లా సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,39,622 కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని, ప్రతి నెల సుమారు 14,000 నుంచి 15,000 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ని మొబైల్ ద్వారా స్కాన్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు, తీసుకున్న రేషన్, రేషన్ దుకాణం వివరాలను తెలుసుకునే సదుపాయం కల్పించారు. భౌతిక కార్డు లేకున్నా డిజిటల్ రేషన్ కార్డుతో సేవలు పొందే అవకాశం ఉండటం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకత. జిల్లాలో రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్షలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 511 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. అర్హత ఉన్న ప్రైవేటు భూముల యజమానులకు ఇబ్బందులు కలగకుండా కేసులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చర్యలు వేగవంతం కావడంతో ఒకే రోజు జిల్లాలో 30 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ మను చౌదరి మేడ్చల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను పరిశీలించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయానికే 22A సమస్యకు సంబంధించిన క్లియరెన్స్ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. తహసీల్దార్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న జాబితాలను సర్వే నంబర్ల వారీగా సరిచూసి లింక్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేయాలని, ముఖ్యంగా యూఎల్సీ కేసుల్లో ప్రత్యేక శ్రద్దతో త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విస్తృత స్థాయిలో కొనసాగుతోంది. సవరణ ప్రక్రియ ప్రారంభ సమయంలో జిల్లాలో మొత్తం 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఆగస్టు 10 నాటికి 19,01,328 ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరించి డిజిటలైజ్ చేశారు. ఇది మొత్తం ఓటర్లలో 63.82% వేగవంతమైన పఠనీకరణ, వలసలు, చిరునామా మార్పులు, డూప్లికేట్ నమోదులు వంటి అంశాల నేపథ్యంలో ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా తీర్చిదిద్దేందుకు ఎన్నికల యంత్రాంగం ఇంటింటి పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రియలను చేపట్టింది. మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్ జిల్లా విద్య, క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించారు. రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఉపయోగపడే ఆడిటోరియం ఏర్పాటు చేయాలని లోక్సభలో రూల్ 377 కింద కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రామంతపూర్, మేడ్చల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖేలో ఇండియా పథకం కింద క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
1: ఇంతవరకు శ్రీ ఎంవీఆర్ శర్మ అందించిన మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే అగ్రనాయకత్వంతో ఈ రోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్ కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అర్థం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్ లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500లకు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడన్ రన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్

0: ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులైన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ కు చెందిన పారిజాత హరణ్యంకి నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనే విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ ని భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే జో భీ ఉన్హోనే కదమ్ ఉఠాయే హై కళా సంస్కృతి కి ద్వారా, నిత్య గీత కి ద్వారా, ఇస్కి వజహ సే ఆజ్ హమ్ 21వీ సదీ మే దునియా మే అప్నా మర్యాదపూర్వక్ పరిచయ బనానే మే హమ్ సఫల్ హుయి హై.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్లో అజయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్విన్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ 2వ రౌండ్ చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2వ రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినండి తస్వ కథానిక. మీకు అందించేవారు శ్రీ సాగర్ల సత్తయ్య.
1: తస్వ. ఓరి పరశురావులు, ఏమన్నా షికారు తగిలిందా? అల్లుడొచ్చిండు, కౌజు పిట్టలు కావాలి. దొరికితే నాకే ఇచ్చిపో అన్నాడు వెంకటరెడ్డి కౌజుల షికారు చేసే పరశురాములతో. పరశురాముడు గ్రామాల్లో తిరిగి కథలు చెప్పే సంచార జాతికి చెందిన యువకుడు. ఏటేటా ఊర్లోకి వస్తుంటారు కాబట్టి గ్రామస్తులకు వాళ్ళ పేర్లతో కూడా పరిచయమే. ఉదయం పూట గ్రామాల్లో కథలు చెబుతూ యాచన చేస్తుంటాడు. మధ్యాహ్నం పూట షికారుకు వెళ్తారు. ఏడ పటేల, 2 రోజుల సంధి బూర్ఖపీట కూడా దొరకలేదు. నాకే కూరకు లేక పటేల అమ్మేసిన చింతకాయ తొక్కు అంచున పెట్టుకుని నీళ్లు పోసుకొని బువదాగిన అంటూ పసలకొట్టం ముందర చింత చెట్టు కింద కూర్చున్నాడు పరశురాములు. ఊరు బయట బడి పక్కన గుడిసెలు వేసుకొని ఉంటున్నారు పరశురాములు, అతని అన్న సిద్ధయ్య. పరశురాములకు సుమారు 22 ఏండ్లు ఉంటాయి. అక్షరజ్ఞానం లేదు. చిన్నప్పటి నుంచే వాళ్ళ అన్న కథ చెప్తుంటే పక్కన బుర్ర కొట్టేవాడు. 16వ ఏట పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 2 పిల్లల తండ్రి. సంచార జాతులలో ఇది సాధారణమే. మీ అన్న రాలేదా? ఒకనివే వచ్చినవు? మా శెల్కల తూర్పుబాజు వంపుల పెద్ద కుందేలు 2 తిరుగుతున్నాయి. చెరోబాజు జోపితే పడతాయి. ఇద్దరు వస్తే బాగుండు అన్నాడు వెంకటరెడ్డి. ఇలాగ పల్లివాడకు పోయిండు ఏం చేయపట్టేలా, పెద్ద పరిశానలో ఉన్నాం. ఏమైందిరా పరిశాన్? ఏంది, ఏం తక్లీఫ్ వచ్చిందిరా? ఏం లేదు పటేలా, మా ఇంటిది 10 రోజుల కింద నాతోటి పంచాయతీ పెట్టుకుని అమ్మగారింటికి పోయింది. పెద్ద పోరుని ఇడిచిపెట్టి చిన్న పోరుని తీసుకొని పోయింది. పంచాయతీ తశ్వ అయిన దాకా రాను అని మా తరపున మా కులం పెద్ద మనుషులను మాట్లాడుతందుకు మా అన్న పల్లివాడకు పోయిండు. బుక్కెడ దీని గుడి చెలబడక మీకేం పంచాయతీరా, తినదరగని పంచాయతీ. రామరెడ్డి పటేల్ తండ్రి పెద్ద పటేల్ చచ్చిపోయినాడు, తెల్లారులు జాగారం ఉంటందుకు కథ చెప్పిన కదా. అయ్యాలు ఇంత మందు పోస్తే తాగి ఇంటికి వచ్చిన, తాగున్నా కాబట్టి తప్పో ఒప్పో మోగో అని ఓ మాట అన్నా అంటే ఓర్చుకోవద్దా? మాటకు మాట అన్నది. కోపతాపాను దెబ్బేసిన, ఏలేదు అంటలేను. గాయంతదానికే అలిగి అమ్మగారింటికి పోయింది. లోకం మీద మొగోడు అన్నాక ఆడిదాన్ని దెబ్బ కొడితే తప్ప ఇంతలా వాడిది ఈమెనే ఉందా? న్యాయం మీరే చెప్పుండ్రి. అట్టెట్ట కొడతావురా, పొరపాటు నీదే. ఏదో తాగో తప్పో చేయజారిందని సముదాయించి తీసుకొచ్చుకోక పెద్ద మనుషులు ఎందుకురా? అట్ట కూడా చేసిన పట్టేలా, మొన్న పోయినా రమ్మన్నా. మా అత్త నా మీదికి ఎగబడి నానా మాటలు అన్నది. పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయతీ దశ అయినాకనే తోలుతా అన్నది. అది నా ఆడిదానికి అంతుంటే మూగోనికి నాకెంత ఉండాలి అని మళ్ళీ వెనక్కి వచ్చిన. మా తరపున మాట్లాడుతందుకు పల్లెడకాడ లచ్చుంపతి తాత ఉన్నాడు. ఆయనను ఇంకో ఇద్దరిని మాట్లాడుతాని మా అన్న ఎలబోయిండు. ఏమో పోరా, మీ కులం పంచాయతీలే గమ్మతిగుంటాయి, మా సొంటూళ్ళు చెప్పేటట్టు ఉండదు అనుకుంటా పసలకొట్టం తడకదీసి మోటార్ కాడ మొత్తల నీళ్లు దాపుతందుకు తోలకపోయిండు వెంకరెడ్డి. పరశురాములు వలలున్న జోలె భుజానికి వేసుకొని ఊరిదారి పట్టిండు. భార్య మీద కోపంతో శరానికి పంచాయతీ పెడుతుండు గాని మనసులో పంచాయతీ ఖర్చు ఎట్లా అని రందిజోరబడ్డది. పరశురాములు తోడబుట్టిన అక్క నరసమ్మ కుటుంబం ఉనిపాకల కాడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఒట్టిమర్తి ఊరు బయట బడి దగ్గర గుడిచేసుకొని పరశురాములు ఉన్నాడు. చెరువు కట్ట దిగి డొంకెంబట్టి నడుచుకుంటా అక్క దగ్గరకు పోయి ముచ్చట చెప్తే ఏం సలహా చెప్తుందో అని ఆలోచన చేసి నింబాయి కట్ట మించి ఉనిపాకలతో పట్టిండు. ఉనిపాకలు చేరేసరికి పొద్దుకుతున్నది. పరశురావులు కళ్ళు లోతులకు పిక్కపోయినాయి. పొద్దున ఎప్పుడో బుక్కెడు తిన్నాడు. అక్క గుడిచె ముందలకి పోయి అక్కడున్న గుండ్రాయి మీద కూర్చున్నాడు. అక్క నరసమ్మతోటి జరిగిన పంచాయతీ అంతా చెప్పిండు. నరసమ్మ కూడా బాధపడ్డది కానీ సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆడిదానికి లొంగితే కాలదాకా ఉంచుకుంటుందన్నది. నలుగుట్ల దాన్ని తూ అనిపించినాకనే చేపట్టాలని చెప్పింది. ఇంతలోనే షికారుకు పోయిన బావ కుమరయ్య కూడా వచ్చిండు. ఓ సమర్కాకి 4 ఉడతలు తెచ్చిండు. బావమర్దిని చూసి సంతోషించిండు. వాటిని కాపి పొతం చేసి మంచిగా వండమని నరసమ్మకి ఇచ్చి ఊళ్ళకు పోయి ఇంత మందు తెచ్చిండు. గుడిసె ముందల కూర్చున్నారు. బావమర్ది తన బాధనంతా బావకు చెప్పిండు. బావ భయపడకోయి, ఏమవుతుంది, అది కాకపోతే ఇంకోటి అని భరోసా ఇచ్చిండు. పెద్ద మనుషులలో డిపాజిట్ పెట్టాలి, పైసలు లేవని పరశురావులు అనగానే కుమరయ్య 2 రూపాయల మిత్తికి ఇప్పిస్తానని ఒప్పుకున్నాడు. నువ్వు పికర్ చేయకు, నేనున్నా, నాకు తెలిసిన పెద్ద మనిషిని కూడా తీసుకుని వస్తా అని భరోసా ఇచ్చిండు.

లేవగానే ఇంటి బాట పట్టిండు పరశురాములు. ఇంటికి పోయేసరికి సిద్ధయ్య గుడిసె ముందర కూర్చొని ఉన్నాడు. ఎక్కడ పోయినవురా, నీకింత యథశీత లేదు? పంచాయతీ అనుకుంటేవి, కుల పెద్దల మాట్లాడొస్తే చేతిలో ఏకాలం లేదాయే, కులంతో మాట పోయేటట్టుంది. నువ్వు ఎల్లగొట్టినావు, బాగానే ఉంది, నేను సచ్చే కాలం వచ్చింది అని కోపంగానే అన్నాడు సిద్ధయ్య. నాకు కూడా అదే పరిశాన్ని ఉందన్న, ఎక్కడ దోయక అక్కదానికి పోయినా బావ 10,000 ఇస్తానడు, మిత్తితోటి ఏడాది తీర్పాలే. నువ్వు పోయిన పని ఏమైంది? లచ్చంపతి తాత వస్తానడు, ఇంకో ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని వస్తాడట, వాళ్ళకి మర్యాద చేయాలి, తువ్వ ఖర్చులకు పైసలు ఇవ్వాలి. రేపు ఆదివారం నాడు మునిపంపుల ముత్యాలమ్మ మర్రి కింద పంచాయతీ, మీ అత్తగారులకు కూడా చెప్పి పంపిన, వస్తామన్నారు. మునిపంపుల ముత్యాలమ్మ మర్రి, మునిపంపులకు ఇస్కిళ్లకు నడుమ ఉంటుంది, తరాల నాటి మర్రి. చుట్టుపక్కల ఇడిగాయితం పంచాయతీలు, ఆలుమొగల పంచాయతీలు, భూమి పంచాయతీలు ఇక్కడనే చేస్తారు. సాక్ష్యం కోసం గుడి మీద చేతులు పెట్టి ప్రమాణం చేపిస్తారు. వారానికి 2-3 రోజులు ఇక్కడ సందడి సందడిగానే ఉంటుంది. ఆ రోజు ఆదివారం పరశురాములు ఆలుమొగల పంచాయతీ. ఎక్కడెక్కడ ఊర్ల పెద్ద మనుషులు వస్తున్నారు. అటుపక్క పరశురాములు అత్త, మామ, భార్య, బావమరుదులు వచ్చిండ్రు. వాళ్ళ తరఫున 4-5 పెద్ద మనుషులు వచ్చారు. ఇటుపక్క పరశురాములు అక్క, బావ, అన్న, వదినే మరో 4-5 పెద్ద మనుషులు వచ్చారు. మర్రి కింద ఎదురెదురుగా కూర్చున్నారు. పంచాయతీ మొదలైంది. లచ్చంపతి మొదలు పెట్టిండు. ఓరి పిలగా, పరశురాములు నీ భార్య ఎదురా? అడిగిండు లచ్చంపతి. అగోంది తాత, నీ ముందల్లే ఉన్నది అన్నాడు పరశురాములు. అదే నేనంటున్నా, నీ పక్కన ఉండాల్సిన పిల్ల వాళ్ళ పక్కన ఎందుకుందిరా? దాన్నే అడుగుండ్రి. పంచాయతీ పెట్టమని వచ్చింది నువ్వు, దాన్ని ఎట్ట అడుగుతారా? మొదలు కానించి నువ్వు చెప్పు, దాని తరికేమటి మాట్లాడతా? దాన్ని పొల్లు పొల్లు సావగొడతావు, మళ్ళీ దాన్నే అడుగంటున్నావు. ఈగరంగల పిల్లగానివి, ఎక్కడ నువ్వు పోయి కంపల పడితే ఈ సుట్టిరికం గంగలబోను. గట్టిగా అరుస్తున్నది పరశురాముని అత్త ఈదమ్మ. మాటలు మంచిగా రాని, అల్లుని ఈడాడంటావు, నీ మస్తి నీ దగ్గరనే పెట్టుకో, యువతలోళ్ళంటే ఎవరు పడరు. పరశురాములు అక్క నరసమ్మ ఎదురు జవాబిచ్చింది. ఓ అమ్మ, మీరే ఉర్లుకుంటారా, మమ్మల్ని మాట్లాడినేసరా, ఇట్లా లొల్లి పెట్టుకునేదానికి ఈడ మేమెందుకు? నోరు మూసావా ముయ్యవా? కసిరిండు లచ్చంపతి. కింద కూర్చొని తల వంచుకొని నేల మీద గీతలు గీస్తున్నాడు పరశురాములు. ఏందిరా పిల్లగా, సపోర్ట్ చేయవు? లచ్చంపతి అన్నాడు. ఏం సపోర్ట్ చేసుడో కానీ, పంచాయతీ అంటే ఉట్టేనే తేలుతుందా? ఊకనే అనుకున్నావా? పుల్లడ్డం వేసి 20,000 డిపాజిట్లు పెట్టుడి. ఓలు తప్పు ఓలొప్పు 4 మాట్లాడితే తెలుస్తుంది అన్నాడు అత్తగారి నుంచి వచ్చిన పెద్ద మనిషి పెద్దిరాజు. వచ్చిన పెద్ద మనుషులు అందరూ ఈ మాట సై అన్నారు. ఇరు వర్గాల మధ్య నేల మీద ఒక పుల్ల అడ్డంగా వేసి ఆ పుల్లకు అటువైపు 10,000 ఇటువైపు 10,000 డిపాజిట్ పెట్టిరు. ఇప్పుడు అసలైన పంచాయతీ మొదలైంది. పరశురాములు జరిగిన కథ అంతా చెప్పిండు. మధ్య మధ్యలో జోక్యం చేసుకుంటున్న ఈదమ్మను పెద్ద మనుషులు వారించిండ్రు. పరశురామునికి భార్య లక్ష్మిని పెద్ద మనుషులు అడిగిరు. లక్ష్మి దుఃఖంతో ఎక్కువగా మాట్లాడలేకపోయింది. బాగా కొట్టిండని చెప్పింది. మొగోడన్నాక ఇంత దాగుతాడు, లోకం మీద ఆలుమొగలు కొట్టుకోని వాళ్ళు ఉన్నారా, తిట్టుకోని వాళ్ళు ఉన్నారా, ఇంటింటికి మంటిపోయే ఈ మాత్రం దానికి వెళ్ళిపోతావా పిల్ల? సంసారం అన్నాక గిసువంటి మస్తు వస్తాయి పోతాయి, ఆడ ఉండి సాధియాలి కానీ అమ్మగారులు ఎన్నాళ్ళు అవుతారు? లచ్చంపతి అన్నాడు. తీగ కాయబరువా, నా బిడ్డ నేను ఎటనన్నా సాదుకుంటా, సాదుకుంటానో చంపుకుంటానో, ఆయనకి మాత్రం తోలా. మళ్ళీ వీరంగం ఎత్తుకుంది ఇదమ్మ. ఏ ఆగమ్మా, ఏంది నీళ్ళు, పెద్ద మనుషులు మాట్లాడిస్తావా, నువ్వే మొత్తుకుంటావా? ఆ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు కదా, ఆగు. ఇంకో పెద్ద మనిషి గట్టిగా అన్నాడు. ఏం పిల్ల లక్ష్మి, ఒక్కటే మాట చెప్పు, దానికి సంసారం చేస్తావా, తెగదింపులు చేయమంటావా? సంసారం చేయనని నేను అన్న నా తాత తాగి కోపాన కొట్టిండు అంటురు. మరి రేపు చంపుతాడు, నా పిల్లలు ఏం కావాలి? ఎందుకు చంపుతాడమ్మా, ఊకనే చంపుతందుకు లోకం గొడ్డిపోయిందా? 4 నుంచి సంసారం చేస్తున్నావు, ఇట్లా ఇప్పుడని జరిగిందా? మనుషులకు ఓపిక ఉండాలి, లచ్చంపతి సర్ది చెప్పే ధోరణిలో మాట్లాడుతున్నాడు. అంతల్కగా చెప్తావు, రేపు మళ్ళీ కొట్టడానికి నువ్వు కాగితం రాసిస్తావా? ఊకనే అడిగాయి బుడిగాయ మాటలు చెప్పి ఒప్పిద్దాం అనుకుంటున్నావా? అసలు దీన్ని మూలం తేలాలే అని పంచాయతీని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు పేదిరాజు. ఇట్లా పొద్దంతా మాట్లాడినా పంచాయతీ అశ్వ కాలేదు. పొదుగుకింది. డిపాజిట్ 20,000 పెద్ద మనుషులు తీసుకున్నారు. పంచాయతీ మళ్ళీ బేస్తారానికి వాయిదా వేసిరు. ఆ రోజు కూడా మరో 10,000 రూపాయలు డిపాజిట్ పెట్టాలని ముందే చెప్పారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పోయిరు. ఇరు వర్గాల పెద్ద మనుషులు అందరు కూడా మునిపంపుల ఊలే బెల్ట్ షాప్ వైపు కదిలిరు. ఇంటికి వచ్చిన పరశురాములకు పరేషాన్ మరింత ఎక్కువైంది. మొన్ననే కష్టపడి 10,000 అప్పు చేస్తే అయిపోయాయి, మల్లేడ దేవాలయాన్ని తలపట్టుకున్నాడు. తెల్లారు లేవంగానే ఎంకరెడ్డి పటేల్ దగ్గరికి పోయిండు. పటేల్కి జరిగిందంతా చెప్పిండు. 10,000 అప్పు కావాలి పటేల, తల తాకట్టు పెట్టైనా 6 మితితోటి ఇస్తానని బదిలాడాడు. ఎంకరెడ్డి వీళ్ళ అజ్ఞానాన్ని చూసి బాధపడ్డాడు. వీని భార్యను వీడు తీసుకొచ్చుకోవడానికి 20,000 పెద్ద మనుషులకు పెట్టడం ఏమిటో అర్థం కాలేదు. పరశురాములకు అర్థమయ్యేటట్టు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. సరే మీ పటేలమ్మకు చెప్తా, ఇంటికి పోయి తీసుకో, కానీ ఒక మాట, 4 నుంచి చిలక కోరికలు లెక్క ఉంటున్నారు. మాట వచ్చినప్పుడు ఒకరు కోప్పడితే ఒకరు సర్దుకుపోవాలి, జిద్దుకు పోవద్దు. నా మాటని ఈసారి పంచాయతీలో నా భార్యను నేను తీసుకొని పోతాను, గట్టిగా చెప్పు అని మంచి మాటలు చెప్పిండు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి మాటలు విన్నాక పరశురాములు ఆలోచనలో పడ్డాడు.
ముందటేడు చెరువాలుగులో జారిపడ్డప్పుడు భార్య చేసిన సేవలు యాదికొచ్చినాయి. ఎట్లయినా భార్యను తీసుకొచ్చుకోవాలనుకున్నాడు. తెల్లారు లేవంగానే ఎవ్వరికి చెప్పకుండా అత్తగారు ఊరు అక్కన పెళ్లి దారిపట్టిండు. పోయేసరికి లక్ష్మి ఇంటి ముందర అంటుదవుతున్నది. అత్త పొయ్యి దగ్గర ఉన్నది. పరశురావులు చూడంగానే లక్ష్మి కొంగు దులుపుకుంటా ఇంట్లోకి పోయింది. ఈదమ్మ మళ్ళీ ఎందుకు వచ్చినవని అరుస్తున్నది.

0: ఉంది. లక్ష్మిని వదిలి ఉండడం కంటే ప్రాణం తీసుకోవడం మేలు. లక్ష్మిని తోలే వరకు ఇక్కడే ఉంటా అని నెమ్మదిగా చెప్పాడు. అప్పటిదాకా ఆవేశంతో ఊగిపోయిన ఈదమ్మ కూడా నిమలబడ్డది. ఆలోచన చేసింది, కాదు బిడ్డ, మీ మామ నేను కష్టపడి పదూర్లు అడుక్కొచ్చి సాది పెద్ద చేసినాం. బిడ్డకు బాధ కలిగింది అనేసరికి నాలుగు మాటలు అన్నా, మనసులో పెట్టుకోకు. మీ మామ ఊళ్ళకు పోయిండు, రాగానే బుక్కెడు తిని పోదురు కానీ అన్నది ఈదమ్మ. లక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుకుంటా మిగిలిన అంటూ తోతందుకు బయటకు వచ్చింది. తన భర్త రాగానే ఈదమ్మ సంగతంతా వివరించింది. సాదుకుంటా అంటున్నాడుగా, పంపుదాం అన్నది. పరశురాములు భార్య బిడ్డను తీసుకుని ఇంటితో పెట్టిండు. ఇరు వర్గాల నుంచి 20,000 రూపాయలు అప్పయిందన్న బాధ కంటే పంచాయతీ తష్వా అయిందన్న సంతోషం వారి ముఖాల్లో కనిపిస్తోంది.
1: ఇంతవరకు శ్రీ సాగర్ల సత్తయ్య గారు అందించిన తస్వా కథానిక విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఉదయ తరంగిణి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు. ఈ అంశం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ EMRRC డైరెక్టర్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలోమన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఎలక్ట్రానిక్ మీడియా రీసోర్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు, ఏమేమి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలు మనకు తెలియజేస్తారు. నమస్కారం రవీంద్రనాథ్ సోలమన్ గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఒక విద్యార్థి కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఫార్మల్ ఎడ్యుకేషన్కి దూరమై ఎలాగైనా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవాలనే దృక్పథంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అప్రోచ్ అయ్యారు, విద్యాభ్యాసానికి జాయిన్ అయ్యి చదువుకుంటున్నారు. వారికి యూనివర్సిటీ తరఫున లభించే కలిగే అవకాశాల గురించి తెలియజేయండి.
1: తప్పకుండా అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరిన తర్వాత విద్యార్థులకు చదువుతో పాటు కొంత నైపుణ్యాన్ని కూడా వాళ్లకు వచ్చే విధంగా మా ప్రోగ్రామ్స్ మేము డిజైన్ చేసి ఉన్నామండి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మీకు మూడు రకాల జాబ్స్ ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయి, బ్లూ కాలర్ జాబ్స్ ఉంటాయి, తర్వాత వొకేషనల్ ట్రేడ్స్ ఉంటాయి. ఈ మూడు సెక్టార్స్ని అడ్రస్ చేసేటట్టు మేము 3 డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుని ఉన్నామండి. ఫస్ట్, వైట్ కాలర్ జాబ్స్. ఈ వైట్

0: కాలర్ జాబ్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అయాన్తో మాకు ఒక ఒప్పందం మేము త్వరలోనే ఏర్పరచుకోబోతున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాతో పాటు కూర్చొని కరికులం డిజైన్ చేస్తారు. అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ జాబ్ రోల్ ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్. జాబ్ రోల్ ఐడెంటిఫై చేసి ఈ జాబ్ రోల్కి కావాల్సిన స్కిల్ ఏం అవసరమో ఇది మా కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తాం. రెండవది, టీచర్ చెప్పేది అకాడమిక్ సైడ్ ఉంటుంది, ఇండస్ట్రీ వాళ్ళు చెప్పేది అది ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఏ మిక్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఈజ్ దిస్ టీసీఎస్ అయాన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని డిజైన్ చేసిన కరికులం మా టీచర్స్ ద్వారా వాళ్ళ ఇండస్ట్రీ విజిట్తోని, వాళ్ళ ఆన్ జాబ్ ట్రైనింగ్తోని, వాళ్ళ ఇండస్ట్రీ అసైన్మెంట్స్తో ఇంటిగ్రేట్ చేసి ఆఫర్ చేసే ప్రోగ్రామ్ ఈజ్ టీసీఎస్ అయాన్ ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ టు అడ్రస్ ది వైట్ కాలర్ జాబ్స్ అండ్ ది స్కిల్ గ్యాప్స్ ఎగ్జిస్ట్. రెండవది బ్లూ కలర్ జాబ్స్. బ్లూ కాలర్ జాబ్స్ అంటే వీటికి అంత ఎక్సెప్షనల్ స్కిల్ అక్కర్లేదు అండ్ అట్ ది సేమ్ టైం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అవసరం. వీళ్ళని ఇటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని రీటైలర్స్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి, ఇది ఒక సెక్టార్ స్కిల్ కౌన్సిల్, వీళ్ళు రీటైలర్స్ డిఫరెంట్ రీటైలర్స్ ఆపరేటింగ్ విదిన్ తెలంగాణ వీళ్ళందరితో ఒక ఎంఓయు వాళ్ళు ఏర్పడ్డారు. 56 డిఫరెంట్ రీటైలర్స్తోనే వాళ్ళకు ఒప్పందం ఉంది. అయితే అంబేద్కర్ యూనివర్సిటీ వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. చేసుకొని ఈ రీటైల్ ఆర్గనైజేషన్స్లో ఏవేవైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో ఈ జాబ్ వేకెన్సీస్ మా దగ్గర ఇప్పుడు పిల్లలు చూస్తే అండి, మాది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్ 6 రోజులు రానక్కర్లేదు. స్టూడెంట్కి మేము ఓన్లీ సండేస్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తాం, మిగతా రోజు స్టడీ మెటీరియల్ ఇస్తే తను స్టడీ మెటీరియల్ నుంచి చదువుకుంటాడు. సో ఈ ఫ్రీ టైం ఏదైతే స్టూడెంట్కి ఉంటుందో ఈ ఫ్రీ టైమ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో పెట్టే అవకాశం ఉంటుంది. అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ వల్ల స్టూడెంట్కి నష్టం, అటు సమాజానికి నష్టం. కాబట్టి వీళ్లకు మేమేం చేసామంటే అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్. వీళ్ళు ఈ ఆర్గనైజేషన్స్లో జాబ్ వేకెన్సీస్లో వాళ్ళ ఫ్రీ టైంలో పనిచేస్తూ, పనిచేసినందుకు గాను వాళ్ళకు స్టైఫండ్ ఈ ఆర్గనైజేషన్స్ ఇచ్చి, 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి, ఈ 3 ఇయర్స్లో వాళ్ళకు కావాల్సిన స్కిల్స్
1: హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్
0: వస్తుంది వాళ్ళకు. అంటే అన్ప్రొడక్టివ్ కాకుండా హైలీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎంగేజ్.
1: విన్ విన్ సిచ్యువేషన్
0: ఫర్ ది స్టూడెంట్, ఫర్ ది ఇండస్ట్రీ.
1: కరెక్ట్.
0: ఇక్కడ మాకు మధ్యలో అంబేద్కర్ యూనివర్సిటీ ఈజ్ ఓన్లీ ఫెలిసిటేట్. మాకు దీంట్లో డైరెక్ట్గా లాభం ఏమి, కానీ మా స్టూడెంట్స్కి బెనిఫిట్. సో ఈ హోలిస్టిక్ అప్రోచ్తోని మేము వీళ్ళతో ఒప్పందం పెట్టుకొని స్టూడెంట్స్కి ఈ అవకాశాలు కలుగజేస్తా ఉన్నామండి. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్, నేను మీకు చెప్పాను వొకేషనల్ ట్రేడ్స్. ఇప్పుడు మా దగ్గర సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అని ఒక సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ సెంటర్ ద్వారా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్ అని పోచంపల్లి విలేజ్లో ఉందండి, వీళ్ళతో మేము ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు యాజ్ ఎ యూనివర్సిటీ మా దగ్గర ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. వాళ్ళకు ట్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మెకానిక్ కానీ, లేకపోతే సోలార్ ప్యానెల్ ఇన్స్టాలర్ కానీ, సీసీటీవీస్ కానీ, మొబైల్ రిపేర్స్ కానీ, వీటికన్నిటికీ కొంత ట్రైనింగ్ ఫెసిలిటీస్ అవసరం. మాదేమో యూనివర్సిటీ విచ్ ఇస్ ప్యూర్లీ అకాడమిక్. ఈ ప్రోగ్రామ్స్ ప్యూర్లీ కండక్ట్ చేసేది స్వామి రామానంద. సో మనం ఇద్దరం ఒకవేళ ఒక ఒప్పందానికి వస్తే మా స్టూడెంట్స్కి మేము ఈ అవకాశాలు ఎక్స్టెండ్ చేయగలుగుతాము. సో స్టూడెంట్ మా దగ్గర చదువుకుంటూనే వీళ్ళ దగ్గర ఓన్లీ 3 మంత్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ 3 మంత్స్లో వాళ్ళు మొబైల్ రిపేర్ టెక్నీషియన్కి కావాల్సిన స్కిల్స్, ప్లంబర్కి కావాల్సిన స్కిల్స్, ఎలక్ట్రీషియన్కి కావాల్సిన స్కిల్స్, బైక్ మెకానిక్కి కావాల్సిన స్కిల్స్, టాలీ ప్యాకేజింగ్, ఇటువంటి స్కిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏమైపోతుందంటే అలాంగ్ విత్ దర్ అకాడమిక్స్ దే ఆర్ గెయినింగ్ సమ్ క్వాలిటీ స్కిల్స్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ ప్రొవైడ్ దెమ్ ఎంప్లాయ్మెంట్.

0: స్టూడెంట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ గురించి అడగాల్సిన అవసరం
1: ఉండదు.
0: తనకు తానే తన కాలపైన నిలబడే శక్తి సామర్థ్యాన్ని మేము ప్రొవైడ్ చేసే అవకాశం ఇట్ ఈస్ త్రూ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్. ఇవన్నీ జనరల్ ప్రోగ్రామ్స్ అండి, జనరల్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. అలాంగ్ విత్ దాట్ మా దగ్గర వీహబ్ అనేది ఒకటి మా క్యాంపస్లో ఉంది. వీహబ్ అంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, అది మా యూనివర్సిటీ ప్రెమిసెస్లోనే ఉంది. సో మా వీసీ గారు గంటా చక్రపాణి గారి ఆలోచన, ఈ వీహబ్ అనేది మన క్యాంపస్లోనే ఉంది, మరి మనం ఎందుకు వీహబ్తోని ఒక ఒప్పందానికి వచ్చి మన దగ్గర ఉన్న గర్ల్ స్టూడెంట్స్కి ఆంటర్ప్రెన్యూరల్ కేపబిలిటీస్ మనం ఎందుకు పెంపొందకూడదు, మనం ఎందుకు వాళ్ళకి ఇది ఇవ్వకూడదు అనే దాంతో ఈ వీహబ్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. దీన్ని మేము వీ ఎనేబుల్ ప్రోగ్రామ్ అంటాం. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే 21st century స్కిల్స్ మా ఉమెన్ స్టూడెంట్స్కి మేము కలుగజేస్తాం. 21st century స్కిల్స్ ద్వారా దే కెన్ బికమ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ టుమారో. ఇది ఒక 6 months కోర్స్. ఈ 6 months కోర్సులో కూడా మేము ఎట్లా డిజైన్ చేసామంటే 3 modules ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్లో ఇది సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేస్తాం, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఎక్కడుంది. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ కావచ్చు, మీరు ఒక మంచి రేడియో ప్రోగ్రామ్ చేయవచ్చు, నేను ఒక క్లాస్ చెప్పొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. మరి మీలో ఏముంది అది బయటికి తీసుకురావడానికి సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేస్తాం. చేసి ఇదిగో నీకు ఈ ఏరియాలో నీ బ్రెయిన్ బాగా షార్ప్ ఉంది అని చెప్పేసి ఆ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత ఆ ఏరియాలో ఏ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో అది ఒక కెరియర్ మ్యాపింగ్ చేస్తాం. కెరియర్ మ్యాపింగ్ చేసి కెరియర్ అవేర్నెస్ చేసి ఈ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి స్టూడెంట్కి మేము ఇస్తాం. ఇవన్నీ చేయడానికి ఎక్స్పర్ట్ మెంటర్స్ వస్తారండి, ఎక్స్పర్ట్ మెంటర్స్ ఫ్రమ్ వీహబ్. వీళ్ళు వచ్చి ఈ ఫస్ట్ మాడ్యూల్లో చేసేది ఇది, అంటే అసెస్మెంట్, సైకోమెట్రిక్ అసెస్మెంట్. అసెస్మెంట్ చేసిన తర్వాత సెకండ్ మాడ్యూల్, ఇది బిట్వీన్ ది సెకండ్ అండ్ థర్డ్ మంత్ జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను 6 months. ఫస్ట్ మంత్లో సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేసి వాడి కెరియర్ ప్లాన్ అదంతా చేసిన తర్వాత బిట్వీన్ ది సెకండ్ అండ్ ది థర్డ్ మంత్ వాళ్లకు మేము ఏం చేస్తామంటే ఎక్స్పర్ట్ మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ మ్యాప్డ్ దేర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, వీ హ్యావ్ మ్యాప్డ్ వేర్ దే ఆర్ హ్యావింగ్ ది ఎక్స్పర్టీస్. నౌ వీ విల్ ప్రొవైడ్ క్లాసెస్ ఈ పర్టికులర్ ఏరియాలో ఆ ఫీల్డ్కి సంబంధించి మాస్టర్ క్లాసెస్ వాళ్ళకు ఇస్తాం. ఇది సెకండ్ మాడ్యూల్ అండి. తర్వాత థర్డ్ మాడ్యూల్, ఇది బిట్వీన్ 3 to 6 months. ఇది ఇంటెన్సివ్ ఇండస్ట్రీ విజిట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో వాళ్లకు కావలసిన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, కావలసిన థియరటికల్ నాలెడ్జ్ వచ్చింది. థియరటికల్ నాలెడ్జ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్, అది ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి. ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలంటే వాళ్ళకు మేము ఇండస్ట్రీ విజిట్స్ ఆర్గనైజ్ చేస్తాం అండ్ ఇంటర్న్షిప్స్ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇవన్నీ చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ 6 months ది స్టూడెంట్ విల్ హ్యావ్ ఆంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్. ఈ ఆంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్ ఇవ్వడానికి వి ఎనేబుల్ హిమ్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అందుకనే ఈ ప్రోగ్రామ్ పేరు వి ఎనేబుల్ అని పెట్టామండి. అలాంగ్ విత్ దట్ మా దగ్గర ఒక యునిక్ ఫెలోషిప్ ఉందండి, ఆర్ రాదర్ దాన్ని స్కాలర్షిప్ అనొచ్చు, ఫెలోషిప్ అనొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ నిపుణ ఫెలోషిప్. నిపుణ అంటే నైపుణ్యం, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు SCDGs అంటారు. ఈ SCDGs మేము ఈ స్కాలర్షిప్స్ ఒకటి డిజైన్ చేశాం. సో ఎవ్రీ ఇయర్ 5,000 స్కాలర్షిప్స్ వీళ్ళకిచ్చి, ఇప్పుడు నేను చెప్పాను కదా వేరియస్ రకమైన స్కిల్ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ బ్యాకింగ్ మేము త్రూ దిస్ ఫెలోషిప్ ఇస్తాం వాళ్ళకు. దీంట్లో కూడా 50% ఉమెన్ ఉండేటట్టు చూస్తున్నాం. సో 5,000 స్కాలర్షిప్స్, అవుట్ ఆఫ్ విచ్ 50% ఆర్ గివెన్ ఓన్లీ టు ఉమెన్. సో దాట్ ఇప్పుడు మేము అన్నగా వీ ఎనేబుల్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ ఉమెన్, తక్కిన ప్రోగ్రామ్స్ ఓపెన్ ఫర్ ఆల్. సో వీళ్ళకు ఫండింగ్ కూడా మేమే చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక హోలిస్టిక్ వే ఇన్ విచ్ వీ వాంట్ టు గివ్ దెమ్ సమ్ స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇవండి మా దగ్గర యూనివర్సిటీలో జరిగే ప్రోగ్రామ్స్.
1: బాగుంది రవీంద్రనాథ్ గారు, మీరు అన్నట్టు ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న ఒక టెక్నికల్ యూనివర్సిటీ, IITs కావచ్చు, బిట్స్ ప్లాన్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, అన్నమల యూనివర్సిటీ లాంటివి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏ స్థాయిలో వాళ్ళ స్టూడెంట్స్కి

0: చివరి 6 నెలలు అది ప్రాక్టీస్ స్కూల్ అని కానీ ఇంటర్న్షిప్ కానీ కానీ బయటికి ఇండస్ట్రీకి పంపిస్తూ ఉంటారు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం. దానికి ధీటుగా మన బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి మీరు ఇస్తున్న ఇండస్ట్రీతో పరిచయాలు, టైఅప్ కావచ్చు, బీట్ ఇన్ వైట్ కలర్ ఆర్ బ్లూ కలర్ వొకేషనల్ కేటగిరీస్లో, అలాగే వీ ఎనేబుల్ మహిళా విద్యార్థులకు ఏదైతే ఆంటర్ప్రినర్షిప్ వైపు కల్పించే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చివరిగా మా శ్రోతలకు మీ సలహాలు, సూచనలు ఈ అవకాశాన్ని మరింత అందిపుచ్చుకోవడానికి ఏం చెప్పదలుచుకున్నారు?
1: మీకు అవకాశాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ అవకాశాలు తీసుకునేది మీరు. మీరు మీ టైంని ఏ రకంగా ఇప్పుడు యూజ్ చేస్తారో మీ లైఫ్ టైం డిసైడ్ చేస్తుంది. అది ఈ 1 ఇయర్, ఈ 2 ఇయర్స్ నేను కష్టపడితే నేను వచ్చే 30-40 ఇయర్స్ సుఖంగా ఉంటానని మీరు అనుకుంటే, ఈ యాటిట్యూడ్ మీలో డెవలప్ చేసి ఉంటే, మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మేమే మీకు ఎర్న్ వాల్యూ లెర్న్ స్కీమ్ ఇస్తున్నాం, మేమే మీకు ఫెలోషిప్స్ ఇస్తున్నాం. చూడండి, అవకాశాలు అనేటివి ఊరికేనే రావు, దానికి మీ ఎంతో కృషి మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు నేను ఊరికనే ఆరు బయట కూర్చొని టైంపాస్ చేస్తాను అనుకుంటారా? లేకపోతే నాకిచ్చే అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని నేను నా లైఫ్ని నేను డెవలప్ చేసుకుంటాను, నా కెరియర్, నా ఫ్యూచర్ నేను షేప్ చేసుకుంటాను అని మీరు అనుకుంటారా? అది మీ పైన ఉంటుంది. సో మీకు కావాల్సిన అవకాశాలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ అవకాశాలు తీసుకునేది మీరు. కాబట్టి ఈ యాటిట్యూడ్నల్ చేంజ్ మీలో వస్తే అది మీకు మంచిది, మీ ఇంట్లో వాళ్ళకు మంచిది, సొసైటీకి కూడా మంచిది, అందరికీ మంచిది. సో ఆన్ దిస్ పాజిటివ్ నోట్, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీ గురించి ఉంది, మీ యూనివర్సిటీ కాబట్టి ఈ అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి.
0: ప్రొఫెసర్ గారు చెప్పినట్టు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇస్తున్న అవకాశాన్ని మరింతగా సద్వినియోగం చేసుకుని అందరూ అవకాశాల తారకు లాభాలు పొంది కుటుంబ పరంగా, సామాజిక పరంగా, దేశం పరంగా అందరం కలిసి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలోమన్ గారు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున మన శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం. ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు. దీని గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈఎంఆర్ఆర్సి డైరెక్టర్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలోమన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ

0: నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
2: ఉదయ తరంగిణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. యువ చిత్రం నుండి అద్నాన్ సామి సుజాత గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, తీన్ మార్ చిత్రం నుండి శ్రీరామచంద్ర గానం చేసిన రహమాన్ గీతం, సంగీతం మణిశర్మ.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఇది ఈనాటి మా ఉదయ తరంగిణి కార్యక్రమం.

మీరింతవరకు శ్రీ టిఎన్ కృష్ణన్ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తమ అమెరికా పర్యటనకు అనుమతి లేనందువల్ల కేవలం బ్రిటన్ పర్యటన మాత్రమే పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం 5:30 గంటలకు కాంగ్రెస్ నేతల అత్యవసర జూమ్ సమావేశం నిర్వహిస్తారు. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభల నిర్వహణపై ప్రధానంగా సమీక్షిస్తారు. కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనంటూ బీఆర్ఎస్ సమరభేరి చేరినట్లు ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్లకు చేరాయని, 2,000 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం నేటికీ పైసా ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లాలో ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఎస్బీఐ తన 75వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకునే 2030 సంవత్సరానికి బ్యాంకు మొత్తం వ్యాపారం ప్రస్తుతం కంటే రెట్టింపై సుమారు 200 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని చైర్మన్ సి శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక

సమావేశం నిర్వహించారు. సంస్థాగత బలోపేతం, యువతతో అనుసంధానం, ఎన్నికల వ్యూహాలపై రాష్ట్రాల నేతలతో విస్తృతంగా చర్చించారు. ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఫ్రాన్స్ ఆటగాళ్లు సత్తా చాటారు. మిక్స్ డబుల్స్లో ఫ్రాన్స్ జోడీ బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలితో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. హారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో కార్తీక్ గానం చేసిన వనమాలి గీతం వినండి. చిత్రం ఆరెంజ్.

మీరు విన్న ఆ పాట ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోనిది. పాడినవారు అనురాగ్ కులకర్ణి, రమ్య. రచన భాస్కర్ భట్ల, సంగీతం మణిశర్మ. ఇప్పుడు వినండి బాంబే చిత్రం నుండి పల్లవి, అనుపమ, శుభ, శ్రీనివాస్ బృందం గానం చేసిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఓయ్ చిత్రం నుండి సిద్ధార్థ్ గానం చేసిన చంద్రబోస్ గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు

0: మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమకు తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి లీడర్ చిత్రం నుండి శ్వేతా పండిట్ గానం చేసిన వేటూరి గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

0: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
1: ట్రస్టా?
0: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
4: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే, క్యూంకి ట్రస్ట్ హై.
5: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत. किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत.
4: अभी कॉल करें 8592916917 पर. ट्रस्ट है ना?
0: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
1: ట్రస్టా?
0: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
7: చిత్రసీమకు పునఃస్వాగతం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో యాజిన్ నజీర్ గానం చేసిన శ్రీమణి గీతం వినండి. చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 1939 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సును ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. మేడ్చల్ జిల్లా తిరుమల మిడోస్ లక్ష్మీ గణపతి కాలనీలోని 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు, మల్లారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22A బాధితుల పక్షాన పోరాడతామన్నారు. హరిద్వార్లో జరిగిన ఏషియా వ్యవసాయ సేంద్రీయ ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి లభించింది. ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహారాజ్ చేతుల మీదుగా అధికారులు అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు నిన్న ముగిసింది. జర్నలిస్టుల వృత్తిపరమైన అభ్యున్నతి, నైపుణ్యం పెంపు, సంక్షేమానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. సదస్సులో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ విజయకుమార్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్లో పర్యటిస్తుంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పటిష్యం చేస్తూ తయారీ, సెమీకండక్టర్లు, స్టార్టప్లతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు, సహకారం పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. H1N1కి సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. సాధారణ ఇన్ఫ్లుయెంజా లాగా ఇది తగ్గుతుందని, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలని సూచించింది. దేశవ్యాప్తంగా 150,000 మందికి క్లౌడ్ ఏఎన్ఏపు నెలలో శిక్షణ ఇచ్చేందుకు NSDC, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. టియర్ 2, టియర్ 3 నగరాల యువతకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ఉమ్మడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఇరు సంస్థలు తెలియజేశాయి. FIH హాకీ ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ను భారత మహిళల జట్టు డ్రాగా ముగించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గోల్స్ నమోదు కాకపోవడంతో మెరుగైన రికార్డు ఆధారంగా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, ఇద్దరు మిత్రులు చిత్రం నుండి పార్థసారథి చిత్ర గానం చేసిన సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం మణిశర్మ.

చిత్రసీమ వింటున్నారు. ప్రతిరోజు పండుగే చిత్రం నుండి సత్యయామిని మోహన భోగరాజు హరితేజ గానం చేసిన కృష్ణకాంత్ గీతం వినండి. సంగీతం ఎస్ఎస్ థామన్.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రాహుల్ గీతామాధురి గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం వినండి. చిత్రం F3.

రే వద్దురా సోదరా, అరి పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు. ముక్కు తీరుకు

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు, మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా కసుమనకుండా బుర్ర తినకుండా వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, ఆది కాదురా.

భీమ్స్ సంగీత సారథ్యంలో ప్రణవీ భీమ్స్ గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం వినండి. చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. ఈ సాయంత్రం 5:30 కాంగ్రెస్ నేతల అత్యవసర జూమ్ సమావేశం జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎన్ఆర్ఐ, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభల నిర్వహణపై ప్రధానంగా సమీక్షిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై చర్చించేందుకు ఈ రోజు కృష్ణా బోర్డు పరిధిలోని త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. సభ్యులైన బోర్డు సభ్య కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఏఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ ఏఎన్సీలు హాజరవుతారు. ప్రభుత్వం ఏకపక్షంగా పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాగా జీవో నెంబర్ 97 తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఈ నెల 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్టు ఏపీవీపీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనంటూ బీఆర్ఎస్ సమర పేరు చేరినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్లో పర్యటిస్తోంది. దేశవ్యాప్తంగా 100,000 మందికి క్లౌడ్ ఏఐ నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు ఎన్ఎస్డీసీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్ గారి సంస్కృత పాఠం వింటారు విద్యార్థులు. చైత్రశ్రీ.

0: నమస్కారం ఆచార్య.
1: నమస్కార వత్సే, ఆగచ్చ, ఉపవిశ. ఈరోజు ఇంకొక సుందరమైన శ్లోకంని నేర్పుతాను.
0: అలాగే ఆచార్య.
1: శారదా
0: శారదా
1: శారదాం భోజవదనా వదనాంబుజే
0: శారదా
1: శారదా
0: శారదా
1: శారదాం భోజవదనా
0: శారదాం బోధవజన
1: శారదాం భోజ
0: శారదాం భోజ
1: వదనా
0: వదనా
1: వదనాంబుజే
0: వదనాంబుజే
1: సర్వదా
0: సర్వదా
1: సర్వదా
0: సర్వదా
1: ధాగదు సర్వదా
0: సర్వదా
1: సర్వదాస్మాకం
0: సర్వదాస్మాకం
1: సన్నిధిం
0: సన్నిధిం
1: సన్నిధిం క్రియాత్
0: సన్నిధిం క్రియాత్.
1: ఇక్కడ రెండు రెండు సార్లు ఒక పదము పలుకబడుతుంది. ఇది దీనిలో ఉన్న స్వారస్యం. శారదా శారదాం భోజ వదన
0: శారదా శారదాం భోజ వదన
1: శారదాం భోజ
0: శారదాం భోజ
1: వదన
0: వదన
1: వదనాంబుజే
0: వదనాంబుజే
1: సర్వదా
0: సర్వదా
1: సర్వదాస్మాకం
0: సర్వదాస్మాకం
1: సన్నిధిం
0: సన్నిధిం
1: సన్నిధిం క్రియాత్
0: సన్నిధిం క్రియాత్.
1: శారదా
0: శారదా
1: అంటే సరస్వతి
0: సరస్వతి.
1: ఇప్పుడు ఈ శ్లోకంని విడదీసి చెప్తాను.
0: అలాగే ఆచార్య.
1: నేను చెప్తాను, నువ్వు దానిని పలుకమ్మా. శారదాం భోజ వదన
0: శారదాం భోజ వదన
1: ధా గదమా. దా అనేది అల్పప్రాణము, ధా అంటే మహాప్రాణము. నేనేమంటున్నాను, శారదాం భోజ
0: శారదాం భోజ
1: వదన
0: వదన
1: వదనాంబుజే
0: వదనాంబుజే
1: సర్వదా
0: సర్వదా
1: సర్వదా
0: సర్వదా
1: అస్మాకం
0: అస్మాకం
1: సన్నిధిం
0: సన్నిధిం
1: సన్నిధిం
0: సన్నిధిం
1: క్రియాత్
0: క్రియాత్.
1: శారదా అనే పదము రెండు సార్లు వస్తుంది. నువ్వు రాసుకుంటున్నావా?
0: అవునండి ఆచార్య.
1: శారదా శారదా అని వచ్చింది, వదనా వదనా అని వచ్చింది, సర్వదా సర్వదా అని రెండు సార్లు వచ్చింది, సన్నిధిం సన్నిధిం అని రెండు సార్లు వచ్చింది. ఇప్పుడు ఈ శ్లోకం గురించి చెప్తాను. ఈ శ్లోకము సంస్కృత భాషా సౌందర్యమునకు ఒక ప్రతీకము.
0: సంస్కృత భాష
1: సౌందర్యం అంటే సంస్కృత భాష యొక్క సౌందర్యంని ప్రతీకంగా, సౌందర్యమునకు ప్రతీకంగా ఉన్నది.
0: ఆచార్య
1: అంటే విభిన్న అర్థములు కలిగిన పదములు.
0: విభిన్న అర్థములు కలిగిన పదములు
1: అంటే అంటే
0: అంటే
1: ఒకే పదము
0: ఒకే పదము
1: భిన్న భిన్న
0: భిన్న భిన్న
1: అర్థములు కలిగి ఉండటం
0: అర్థములు కలిగి ఉండటం.
1: పదముల పునరావృత్తిని ఈ శ్లోకములో చూస్తాము. పునరావృత్తి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. శారదా
0: శారదా
1: రాసుకోమా.
0: అండి ఆచార్య.
1: సరస్వతి
0: సరస్వతి.
1: మొదటి శారదా అంటే
0: సరస్వతి
1: సరస్వతి. శారదాం భోజ
0: శారదాం భోజ
1: శారదా అంభో జ
0: శారద
1: పదములు ఉన్నాయి. శారదా అంభో జ
0: శారదా అంభోజ
1: అంభో
0: అంభో
1: జ జ శారద అంటే శరదృతు రాసుకో.
0: శారద అంటే శరదృతు.
1: అంభో
0: అంభో
1: నీరు జలము
0: నీరు జలము.
1: జ అంటే పుట్టినటువంటి.
0: జ అంటే పుట్టినటువంటి.
1: అంభోజ
0: అంభోజ
1: రాసుకున్నావా?
0: ఆ గురుగారు.
1: అంభోజ అంటే నీటి నుండి

0: భోజ అంటే నీటి నుండి,
1: అథవా జలము నుండి,
0: అథవా జలము నుండి
1: పుట్టిన జన్మించిన,
0: పుట్టిన జన్మించిన
1: అంటే అంభస్,
0: అంభస్
1: అంటే నీటికి సంబంధించిన పదం.
0: అలాగే
1: కమలము అని అర్థం. అంభోజం అంటే కమలము. వదన,
0: వదన
1: అంటే ముఖము,
0: అంటే ముఖము.
1: వదన అంటే
0: అంటే
1: వదన, వదనమే ఇక్కడ స్త్రీలింగ రూపంలో వదన. కమలము వంటి ముఖము కలది,
0: కమలము వంటి
1: దానిని శారదాంభోజ వదన,
0: శారదాంభోజ వదన.
1: శరదృతులోని,
0: శరదృతులోని
1: కమలము వంటి ముఖము,
0: కమలము వంటి ముఖము
1: అంటే శరత్కాలంలో వికసించిన కమలం ఎలా ఉంటుందో అలాంటి ముఖము.
0: అలాగే ఆచార్య,
1: వదన, వదనము ఇక్కడ ఇంకొక అర్థం. వదన అంటే ముఖము అని చెప్పాము ఇంతకు ముందు. ఇంకొకసారి వదన అని వచ్చింది శ్లోకంలో. ఈ వదన అంటే మనకి నోరు అని అర్థం. సంస్కృతంలో ముఖం అంటే నోరు కూడా, ముఖం అంటే పూర్తి ముఖము కూడా. వదనము అంటే ముఖము కూడా, వదనము అంటే నోరు కూడా.
0: అలాగే ఆచార్య,
1: ఇప్పుడు వదనాంబుజే అని వచ్చింది కదా రెండవసారి. అంబుజే, అంబు జ, అంబు అంటే నీరు,
0: నీరు
1: జ అంటే పుట్టిన జన్మించిన, నీటి నుండి పుట్టిన,
0: నీటి నుండి పుట్టిన
1: ఏది? కమలము.
0: కమలము.
1: సర్వదా,
0: సర్వదా
1: మొదటి శారదాంభోజ వదనలో కమలము అంటే ముఖము అన్నాము. ఇక్కడ కూడా ముఖం అంటే నోరు. అంటే వదనాంబుజే అంటే నీటి నుండి పుట్టిన కమలము వంటి నోరు. వదనాంబుజే అంటే కమలము వంటి నోట్లో,
0: కమలము వంటి నోట్లో.
1: థానదు సర్వదా,
0: సర్వదా
1: దా
0: దా
1: సరిగా రాసుకో సర్వదా.
0: అలాగే గురుగారు, సర్వదా
1: సర్వమును ఇచ్చునది,
0: సర్వమును ఇచ్చునది
1: అంటే సర్వం దా సర్వదా అన్ని, అన్ని ఇచ్చిన, అన్ని అంటే ఏంటి, భక్తులు కోరుకున్న కోరికలను
0: ఇచ్చునది,
1: ఇచ్చునది కోరికలని పూర్తి చేయునటువంటి.
0: అలాగే ఆచార్య,
1: మళ్ళీ రెండవ సర్వదా వస్తుంది ఇప్పుడు. సర్వదా అంటే ఎల్లప్పుడు,
0: సర్వదా ఎల్లప్పుడు.
1: సర్వదా అంటే సర్వమును ఇచ్చునదని, ఇచ్చునది అని ఒక అర్థము. సర్వదా అంటే ఎల్లప్పుడు అని కూడా అర్థం. అస్మాకం,
0: అస్మాకం
1: మన,
0: మన.
1: సన్నిధిం,
0: సన్నిధిం.
1: సన్నిధిం అంటే రాసుకో, సన్నిధిం అంటే నిధినా సహితం,
0: నిధినా సహితం.
1: నిధినా,
0: నిధినా సహితం.
1: సన్నిధిం,
0: సన్నిధిం
1: అంటే మన అంతరంగంలోని, మన లోపలున్నటువంటి సంపత్తును, అంతఃసంపత్తును అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి సంపత్తు. ఈ మొదటి సన్నిధింకి మన అంతరంగంలో ఉన్నటువంటి సంపత్తును. మళ్ళీ సన్నిధిం అని ఉంది. సన్నిధిం అంటే సాన్నిధ్యము కలది,
0: సాన్నిధ్యము కలది
1: రాసుకో
0: చెప్పండి ఆచార్య. సాన్నిధ్యము,
1: సాన్నిధ్యము అంటే దగ్గర ఉండుగాక,
0: దగ్గర ఉండుగాక.
1: క్రియాత్,
0: క్రియాత్,
1: క్రియాత్ శబ్దంని సన్నిధిం క్రియాత్ అంటే దగ్గర ఉండుగాక అథవా కలుగుగాక, సాన్నిధ్యము కలుగుగాక అని అర్థం.
0: సాన్నిధ్యము కలుగుగాక. అలాగే ఆచార్య,
1: ఇప్పుడు ఆ శ్లోకం యొక్క అన్వయంని చెప్తాను, సరిగ్గా గమనించి
0: చెప్పండి ఆచార్య.
1: శారదాంభోజ వదన,
0: శారదా, శారదాంభోజ వదన.
1: సర్వదా,
0: సర్వదా.
1: శారదా,
0: శారదా.
1: సన్నిధిం,
0: సన్నిధిం.
1: అస్మాకం,
0: అస్మాకం.
1: వదనాంబుజే,
0: వదనాంబుజే.
1: సర్వదా,
0: సర్వదా.
1: సన్నిధిం క్రియా,
0: సన్నిధిం క్రియాత్.
1: అన్వయము వాక్య రూపంలో ఆ శ్లోకంని చెప్పాను. ఇప్పుడు అర్థంని.
0: అలాగే ఆచార్య,
1: శరత్కమలము వంటి ముఖము గల,
0: శరత్ కమలము వంటి ముఖము గల.
1: సర్వ సంపత్తునిచ్చువంటి,
0: సర్వ సంపత్తును ఇచ్చువంటి.
1: శారదాదేవి,
0: శారదాదేవి
1: అంటే సరస్వతి,
0: అంటే
1: సరస్వతి,
0: అంటే సరస్వతి.
1: సరస్వతి ముఖ కమలములో,
0: సరస్వతి ముఖ కమలములో
1: అంటే కమలము వంటి,
0: అంటే కమలము వంటి
1: మన నోట్లో,
0: మన నోట్లో
1: అంటే మన నాలుక మీద ఎల్లప్పుడు,
0: అంటే మన నాలుక మీద ఎల్లప్పుడు.

0: నివసించుగాక.
1: నివసించుగాక
0: అంటే ఏంటి, ఎవరు? శారదాదేవి ముఖకమలములో మన నోట్లో, మన నాలుక మీద. అంటే శారదాదేవి ఎల్లప్పుడూ మన ముఖకమలములు అంటే మన నోట్లో నాలుక మీద ఎల్లప్పుడూ నివసించుగాక.
1: అలాగే ఆచార్య
0: వసించుగాక,
1: నివసించుగాక.
0: ఇది శ్లోకమునికి అర్థం. వ్యాకరణాంశాహ
1: చెప్పండి.
0: ఇప్పుడు వ్యాకరణాంశములు ఈ శ్లోకములోనివి. శారదా,
1: శారదా.
0: శరది పుష్యతి,
1: శరది పుష్యతి.
0: అన్ ప్రత్యయ,
1: అన్ ప్రత్యయ.
0: ఇది అష్టాధ్యాయిలోని సూత్రము నంబరు 4343 రాసుకో.
1: 4343
0: శారద అంటే శరది పుష్యతి అనే అర్థంతో అన్ ప్రత్యయం వచ్చింది.
1: అలాగే ఆచార్య.
0: శారదాంభోజ,
1: శారదాంభోజ.
0: శరది పుష్పితం,
1: శరది పుష్పితం.
0: అంభోజం,
1: అంభోజం.
0: ఇవ,
1: ఇవ.
0: వదనం,
1: వదనం.
0: శరది పుష్పితం అంభోజమివ వదనం,
1: శరది పుష్పితం అంబోధమివ వదనం.
0: అంభోజమివ వదనం అంటే శరత్కాలంలో పుష్పించిన, వికసించినటువంటి కమలము వంటి ముఖము.
1: అలాగే ఆచార్య.
0: కర్మధారయ సమాసము,
1: కర్మధారయ సమాసము.
0: శరదః ఇదం, దానికి రాసుకో. శరదః ఇదం,
1: శరదాః ఇదం,
0: శరదః ఇదం,
1: శరదః ఇదం.
0: దీనికి అణ్ ప్రత్యయ,
1: అణ్ ప్రత్యయ
0: వచ్చి శారదం,
1: శారదం.
0: సూత్రం నంబరు 4320,
1: 4320.
0: ఇంకా సర్వదా,
1: సర్వదా.
0: ఇది ఒక అవ్యయము,
1: అవ్యయము.
0: సర్వం సర్వదా,
1: సర్వం సర్వదా.
0: సర్వ
1: సర్వ
0: ద అంటే సర్వమును,
1: సర్వమును
0: ఇచ్చునది,
1: ఇచ్చునది.
0: సూత్రము
1: 9 3 15 పదిహేను.
0: సర్వదా అని మళ్ళీ రెండవసారి కూడా వాడండి
1: ఆచార్య.
0: సర్వదా అంటే సర్వం దదాతి ఇది సర్వదా,
1: సర్వం దదాతి ఇది
0: సర్వదా,
1: సర్వదా.
0: సర్వదా అంటే అంత సంపత్తును ఇచ్చినటువంటి అని కూడా చెప్పుకున్నాము.
1: అలాగే
0: ఇప్పుడు సర్వదాకి రెండవ అర్థము సర్వం దదాతి ఇది సర్వదా, అన్నిటిని ఇస్తుంది కాబట్టి సర్వదా. ఇది ఉపపద సమాసం,
1: ఉపపద సమాసము.
0: ఇంకా సన్నిధిం,
1: సన్నిధిం.
0: సమ్ అనే ఉపసర్గమునకు రాసుకో
1: చెప్పండి.
0: సమ్,
1: సమ్ ప్లస్
0: నీ,
1: నీ.
0: దుధాయ్,
1: దుధాయ్,
0: దుధాయ్,
1: దుధాయి.
0: దుధాయ్,
1: దుధాయి.
0: దుధాయ్ అంటే ధారణ పోషణయోహో అనే అర్థంలో
1: ధారణ
0: కిహి అని ప్రత్యయం,
1: కిహి అని ప్రత్యయం.
0: సమ్,
1: సమ్
0: నీ, దుధాయ్.
1: సమ్ నీ, దుధాయ్.
0: ధారణ పోషణయోహో,
1: ధారణ పోషణయోహో
0: అంటే సామీప్యము కలది,
1: అంటే సామీప్యము కలది.
0: దీనికి కిహి అనే ప్రత్యయం పెట్టితే
1: కిహి అనే ప్రత్యయం
0: సన్నిధి,
1: సన్నిధి.
0: తం అంటే సన్నిధిం, ఆ సన్నిధిని అని,
1: ఆ సన్నిధిని.
0: వదనాంబుజే అనే పదం ఉంది,
1: వదనాంబుజే.
0: ఇది సప్తమీ విభక్తి ఏకవచనం,
1: సప్తమీ విభక్తి ఏకవచనం.
0: క్రియాత్,
1: క్రియాత్.
0: విధిలింగది,
1: విధి.
0: విధిలింగ్ లకారము,
1: విధిలింగ్ లకారము.
0: ప్రథమ పురుష,
1: ప్రథమ పురుష.
0: ఏకవచనం,
1: ఏకవచనం.
0: ఇంతటితో ఈ వ్యాకరణాంశాలు ఈ శ్లోకంలో అన్ని చెప్పబడినాయి. ఈ వాళ్ళకి ఇక్కడ ఈ పాఠమును ముగిస్తాను.
1: ధన్యవాదాలు ఆచార్య.
2: ఇంతవరకు డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్ గారి సంస్కృత పాఠం విన్నారు విద్యార్థిని చైత్రశ్రీ.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని

0: వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
2: ఇప్పుడు వినండి కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వాణి జయరామ్ చిత్ర గానం చేసిన సిరివెన్నెల గీతం. చిత్రం స్వాతి కిరణం.

ఇప్పుడు వినండి స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీత సారథ్యం ఇళయరాజా.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ బుద్ధాదిత్య ముఖర్జీ గారి సితార్ కచేరీ వినండి.

0: మీరింతవరకు శ్రీ బుద్ధాదిత్య ముఖర్జీ గారి సితార్ కచేరీ విన్నారు. ఇది ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్ కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
3: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలేక.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీషాలు. మీ అందరికీ అవతరణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సండే అనుకో అబ్బా, సండేనో లేదా సాయంత్రం టైము లేదా హాఫ్ డేనే అనుకో. మీరేం చేస్తారు? ఏదో వర్క్ చేస్తూ ఉంటారు లేదా రెస్ట్ తీసుకుంటారు. కానీ చిన్నప్పుడైతే ఆ రోజులే వేరు కదా. మస్త్ ఎంజాయ్ చేసేవాళ్ళం. బయటికి పోతే గేమ్స్, ఇంట్లో అంటే టీవీలో కార్టూన్స్, అంతేగా. మరి మన చిన్నతనంలో ఏ టెన్షన్ లేకుండా అలా కార్టూన్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఏ కార్టూన్స్ చూసేవాళ్ళమో గుర్తుందా? అదెలా మర్చిపోతాం అంటారా? నిజమేలే. అయితే ఆ కార్టూన్స్ ఏంటో, మనం ఎలా ఎంజాయ్ చేసామో అవన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. ఎలా ఎంజాయ్ చేసాము అని గుర్తిస్తే మన చైల్డ్హుడ్ డేస్ అన్నీ గుర్తొస్తాయి కదా మనకి. సో లెట్స్ గో. ఎస్పెషలీ మనము ఈ గేమ్స్ అన్నీ జెన్జీ ఇంకా మిలియనర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఒక చోట, షూస్ ఒక చోట, మన ఫోకస్ మొత్తం కార్టూన్స్ మీద. అమ్మేమో ముందు యూనిఫామ్ ఇప్పురా అనేది, మనమేమో అమ్మ కొంచెం సేపు, ఏ కొంచెం సేపు, ఒకటే ఒక ఎపిసోడ్ అని చెప్పేసి చూసేవాళ్ళం. అవునా కాదా? ఫస్ట్గా వచ్చేసి టామ్ అండ్ జెర్రీ. తెలుసు ఇది కొంచెం పాత జనరేషన్ వాళ్ళది అని, బట్ జెన్జీ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు కదా దీన్ని. నాకు తెలిసి ఇది యూనివర్సల్లో చాలా చాలా చాలా ఫేవరెట్ అనుకుంటున్నాను నాకైతే. అండ్ టామ్ అండ్ జెర్రీ అనేది ఒక క్యాట్ అండ్ ఒక మౌస్ స్టోరీ కదా. ఇద్దరి మధ్య ఎండ్లెస్ ఫైట్స్ ఉండేవి. టామ్ ఎప్పుడు చూసినా జెర్రీని ఎట్లా పెట్టుకోవాలి అని ప్లాన్ చేసేవాడు, కానీ రివర్స్లో టామే ప్రాబ్లంలో పడిపోయేటోడు. మనకది అంత ఫన్నీగా అనిపిస్తుంది తెలుసా? అప్పుడు టామ్కి ఎన్ని ప్లాన్స్ ఉన్నా సరే జెర్రీ ఎప్పుడు ఒక స్టెప్ ముందుండేది కదా. టామ్ పడిపోయినా మనం నవ్వేవాళ్ళం, జెర్రీ దెబ్బలు తిన్నా నవ్వేవాళ్ళం, టామ్ ఏం చేసినా నవ్వొచ్చేది. వాళ్ళు ఎప్పుడు ఇట్లా కొట్టుకుంటూనే ఉండేటోళ్ళు. వాళ్ళ కనెక్షన్ మాత్రం మస్తు క్రేజీ కదా. కానీ బయట వాళ్ళు వస్తే మాత్రం కలిసిమదిలి ఎదుర్కొనేవాళ్ళు. అవును, మీరు టామ్ సైడా లేదా జెర్రీ సైడా? నేనైతే చిన్నప్పటి నుంచి జెర్రీ సైడే. ఎందుకో తెలుసా? స్ట్రెంగ్త్ కంటే బ్రెయిన్తో గెలవడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: నెక్స్ట్ వచ్చేసి డోరేమోన్. వినగానే నోబిత, డోరేమోన్, షిజుక, జియాన్, సునియో, అరే అబ్బబ్బా, వీళ్ళు అసలు క్యారెక్టర్స్ కాదు, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్లా అనిపించేటోళ్ళు. నోబితకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమే, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడు మళ్ళీ. జియాన్ ఏదో ఒకలా విసిగిస్తూనే ఉండేటోడు.

సునియో ఎప్పుడు చూసినా షో ఆఫ్. నోబిత ప్రతిసారి డోరెమోన్ హెల్ప్ అనేటోడు కదా. డోరెమోన్ దగ్గర గ్యాడ్జెట్స్ అయితే మామూలుగా ఉండేటోయి కాదు. డోర్ అని చెప్పేసి, అదే ఎనీవే డోర్ అని చెప్పేసి, టైమ్ మెషిన్ అని చెప్పేసి, ఇంకా టేక్ లాప్టర్, మెమరీ బెడ్, ఇవన్నీ మస్తు ఉండేట్టు కదా. చిన్నప్పుడు నా దగ్గర కూడా ఒక డోరెమోన్ ఉంటే బాగుండు అనిపించేది కదా. కానీ ఒకటైతే నిజం అబ్బా, నోబిత ఎన్ని మిస్టేక్స్ చేసినా సరే, తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, డోరెమోన్ని ఎంత విసుకిచ్చినా సరే, డోరెమోన్ మాత్రం తనని ఎప్పుడు విడిచిపెట్టలేదు, అవునా కాదా? అలాంటి ఫ్రెండ్ మీకు ఎవరైనా ఉన్నారా ప్రజెంట్? గుర్తు తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చించాన్. ఎంతమందికి చించాన్ అంటే ఇష్టం కదా. నాటి డిపార్ట్మెంట్కి సీఈఓ అనుకోవాలి, అవునా కాదా? అతన్ని చూస్తే వీడికి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందిరా అనే ఫీలింగ్ వస్తుంది. పేరెంట్స్ మాట్లాడినా, టీచర్స్ మాట్లాడినా, ఫ్రెండ్స్ మాట్లాడినా, ఎవడు మాట్లాడినా సరే చించాన్లో నవ్వు మాత్రం ఆపుకోలేము, అంత కామెడీగా ఉంటుంది. చించాన్ చిన్న వయసులోనే చాలా లైక్ ఫనీ ఫనీ అన్నీ వెతుక్కునేటోడు. ఒక ప్రాబ్లం వచ్చినా సరే దాంట్లో కూడా ఫన్ వెతుక్కునేటోడు వాడు, అవునా కాదా? మీరు అలా చేస్తారా? నాకైతే అలా రాదబ్బా అనుకుంటారా? ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆగీ అండ్ కాక్రోచెస్. ఆగీకి పీస్ఫుల్ లైఫ్ కావాలి, కానీ జో, డీడి, మార్కీ వచ్చి అతని లైఫ్ని కంప్లీట్గా డిజాస్టర్ చేసేటోళ్ళు. ఆగీ ఏమో ఫుడ్ తింటుండే, కాక్రోచ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుండే. మళ్ళీ ఆగి రిలాక్స్ అవుదామన్నా సరే పక్క నుంచి వీళ్ళు వచ్చి సతాయిస్తుండే. ఇందులో పెద్ద పెద్ద డైలాగ్స్ లేకపోయినా మనం అన్నీ అర్థం చేసుకునే వాళ్ళం. అది యానిమేషన్ పవర్ అంటే. ఒక ఎక్స్ప్రెషన్, ఒక యాక్షన్, ఒక సౌండ్ చాలు, మనకి మొత్తం కామెడీ అర్థమైపోయేది, అవునా కాదా? నెక్స్ట్ బెన్ 10. బెన్ దగ్గర హామ్నిట్రిక్స్ ఉంటుంది, అది వేసుకొని డిఫరెంట్ ఏలియన్స్గా ట్రాన్స్ఫామ్ అయ్యేవాడు. మన చిన్నప్పుడు ఆ ఇమాజినేషనే వేరే లెవెల్ కదా. మన చేతికి ఒక వాచ్ పెట్టుకొని నేను ఏలియన్ అని ఇమాజిన్ చేసుకునేవాళ్ళం. బెంటన్ చిన్నప్పుడు ఇమాజినేషన్కి బౌండరీ లేకుండా చేసింది. మన ఇమాజిన్లో మనమే బెంటన్.

0: नेक्स्ट, छोटा भीम अनगाने ढोलकपुर भीम चुटकी राजू जग्गू कालिया वीलंदर गुर्तोस्तारु. ఇదే కదా మన చైల్డ్హుడ్ అంటే. ఎలా మర్చిపోతాం? భీమ్కేమో లడ్డు ఇస్తే పవర్ వచ్చేసేది. ఇది చూసి మనం కూడా లడ్డు తింటే స్ట్రాంగ్ అవుతాం అని అనుకున్న చిన్నతనం అది. కానీ ఛోటా భీమ్లో ఫ్రెండ్షిప్, కరేజ్, హెల్పింగ్ నేచర్ లాంటి చాలా వాల్యూస్ నేర్చుకున్నాం కదా మనం. మరి మోటూ ఆర్ పత్లూకి జోడీ ఎంతమందికి ఫేవరెట్ కదా. మోటూకి ఏ సమస్య వచ్చినా చాలు, సొల్యూషన్ ఒకటే, సమోసా కనిపిస్తే చాలు, మోటుకి ప్రపంచంలో ఏం కనిపించదు ఇంకా. పట్లు కామ్గా ఉండేటోడు, మోటు తొందరగా డెసిషన్స్ తీసుకునేటోడు. ఇది ఫ్రెండ్షిప్లో కామెడీ మాత్రం సూపర్ అబ్బా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరికి ఇద్దరు కలిసి వాటిని సాల్వ్ చేసుకునేటోళ్ళు. మరి ఇంకోటి, మన ఫ్రెండ్షిప్స్లో కూడా ఇలా మోటు పత్తులాగా ఉంటారు కదా. ఒకళ్ళు సెన్సిబుల్ ఉంటారు, ఇంకొకళ్ళు మస్తు క్రేజీగా ఉంటారు కదా. అండ్ నెక్స్ట్ ఏ కార్టూన్ అయి ఉంటుంది? ఇది లాస్ట్ కార్టూన్, ఒక 1 సెకండ్ ఇస్తాను, తొందరగా గెస్ చేయండి. అది మీ ఫేవరెట్ కార్టూన్ కూడా అయి ఉండొచ్చు కదా. అంత స్ట్రెస్ వద్దులే, నేనే చెప్పేస్తాను. పోకీమాన్. ఎలా మర్చిపోతాను చెప్పేది. ఇక పోకీమాన్ ఫ్యాన్స్ మస్తు ఉంటారు. పీక్ క్యాచు, ఈ పేరు వింటే ఎవరికి చైల్డ్హుడ్ గుర్తురాదు చెప్పండి. యాష్, పికాచు, పోకీమాన్ బ్యాటిల్, పోకీబాల్స్, నిజానికి ఆ ప్రపంచం ఒక వేరే లెవెల్. మన దగ్గర కూడా పోకీమాన్ అంటే స్కూల్కి తీసుకొని పోయి ఫ్రెండ్స్కి చూపిస్తా అని అనుకునేటోళ్ళం. అలా అనిపించేటప్పుడు ఇలా మనం ఊహించుకునే వాళ్ళం. పికాచు చిన్నది కానీ యాటిట్యూడ్ మాత్రం వేరే లెవెల్ కదా. ఇవి గుర్తు తెచ్చుకుంటుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. ప్రతి కార్టూన్ ఏదొకటి నేర్పించే పోయింది. డోరెమోన్ ఏమో ఫ్రెండ్షిప్ గురించి, టామ్ అండ్ జెర్రీ బాండింగ్, ఇంకా పట్టుదల గురించి, చిన్చాన్ కాన్ఫిడెన్స్, ఇంకా మనం మనలా ఉండాలి అని చెప్పింది. బెంటన్ కరేజ్ అండ్ ఇమాజినేషన్, ఛోటా భీమ్ ధైర్యం ఇంకా హెల్పింగ్ నేచర్, మూటు పత్లు ఫ్రెండ్షిప్ అండ్ టీమ్ వర్క్, పోకేమోన్ హోప్ కోల్పోద్దని నేర్పించింది. కానీ ఇవన్నీ మన చిన్నప్పుడు తెలుసా ఇలా లెసన్స్ నేర్పిస్తాయని చెప్పేసి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్లా తీసుకునేటోళ్ళం. ఇప్పుడు అనిపిస్తుంది మన చైల్డ్హుడ్ కార్టూన్స్ అన్నీ మనకి ఒక విధంగా టీచర్సే అని చెప్పి.
1: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే క్యూంకి ట్రస్ట్ హై.
2: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत. किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत.
1: अभी कॉल करें 8592916917 पर. ट्रस्ट है ना.
3: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనలో ఒక చిన్న కుర్రాడు ఉంటాడు కదా. ఎప్పుడైనా కార్టూన్ సాంగ్ వినగానే లేకపోతే ఏదైనా కార్టూన్ చూడగానే ఆ కుర్రాడు మనలో బయటకు వచ్చేస్తాడు. అవి చూసినప్పుడు మన ఫేస్ మీద చిన్న స్మైల్ వస్తుంది, మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. చైల్డ్హుడ్ని తీసుకుని రాలేం కానీ మన మెమరీస్ని మాత్రం మనలోనే లేదా మనతోనే తీసుకెళ్ళచ్చు కదా. మరి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అవును, ఇన్ని కార్టూన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి నాకే కార్టూన్ అంటే ఇష్టం. నాకైతే అన్నీ ఇష్టం. ఎందుకో తెలుసా, మా ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది ఉండేటోళ్ళు, అన్ని కార్టూన్స్ కవర్ చేసేటోళ్ళం. హో, ఒక స్పెసిఫిక్ అంటే ఎలా చెప్పు? అంటే ఇప్పుడు చైల్డ్హుడ్ అంటే మొత్తం మిక్స్డ్ ఆఫ్ అన్ని కార్టూన్స్ కదా, ఒక్కటి సెలెక్ట్ చేయమంటే ఎలా చేస్తాం చెప్పండి. సరే, టాపిక్ కార్టూన్ అయినా మనం మాట్లాడుకున్నది మొత్తం బాల్యంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ కదా. ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే లేకపోతే ఇంట్లో సాయంత్రం టైము బయట ఆడుకోనికి వెళ్ళడం తప్ప ఇంట్లో ఉన్నామంటే పక్క కార్టూన్ చూసేటోళ్ళం కదా. సో మనకి ఏ కార్టూన్ ఇష్టమో కాకుండా మీకే కార్టూన్ ఇష్టం చెప్పండి. ఓకే ఫైన్, కానీ సమ్టైమ్స్ వీ డోంట్ మిస్ కార్టూన్, వీ మిస్ ద పర్సన్ వీ వర్ వెన్ వీ వాచ్డ్ ఇట్, అవునా కదా? ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కలుసుకుందాం ఇక్కడే యువతన కార్యక్రమంలో. నేను మీ శైలు సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతులను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047లో ప్రస్తుతం $4 trillion ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను $30 trillion స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతోరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు, దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్లో భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా

సమర్థం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్డ్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో పాట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కొరాపూట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వ్యాపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ చౌబీస్ పర్గణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం 4వ చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30 తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 నుంచి ఆలయం ముందు భక్తులు బారితీరారు. సాయంత్రం 4 మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గ్ గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: जी हाँ, जन जन होगा अब साक्षर उल्लास के साथ। आइए नव भारत साक्षरता कार्यक्रम के इस अभियान में बटाएं हाथ उल्लास के साथ। उल्लास भारत सरकार की एक अनूठी पहल।
1: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम समाप्त होता है। तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुम लता, जगबंधु
2: और मंजू जी के साथ विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
5: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10 గా వస్తోంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2,840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, అత్యుత్తమ సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అయితే అమెరికా పర్యటనకు అనుమతి లేనందున సీఎం కేవలం బ్రిటన్ పర్యటన మాత్రమే పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములై తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన లండన్లో ప్రవాస తెలుగు ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సీఎం తెలంగాణకు మంచి రాయబారులుగా నిలవాలని ఎన్ఆర్ఐలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 15,000 కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ అధ్యకులు ఎన్ రామచందర్రావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ధర్నా చౌక్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పోరాటం మొదలుపెట్టినట్టు తెలిపారు. సర్టిఫికెట్లు అందక సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజుల బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.
1: మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇవ్వడానికి 500,000 మంది విద్యార్థులు కేవలము 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. ఫీజు బకాయి ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మొన్న మాట ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు, 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, 1,000 రూపాయలు.
0: హుస్నాబాద్లో నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులను రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం, నిర్మాణ ప్రమాణాలపై దృష్టి సారించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుతాయని ఆయన వెల్లడించారు. గొంతు విప్పి పోరాడనంత వరకు రాజ్యాంగం న్యాయం చేయలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆయన, వర్కింగ్ జర్నలిస్టు చట్టం రద్దవడంతో విలేకరులకు రక్షణ కొరవడిందని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం ఆందోళనకరమని అన్నారు. జర్నలిస్టుల రక్షణ, వృత్తిపరమైన అభ్యున్నతి, సంక్షేమంపై నిర్వహించిన ఈ 2 రోజుల సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని కీలక తీర్మానాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఆవిష్కరించిన సాహితీ యోధుడు దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ పల్లె జీవనాన్ని, ప్రజల కష్టాలను రచనల్లో ప్రతిబింబించిన మహోన్నత సాహితీవేత్త రంగాచార్య అని కొనియాడారు. వేదాలు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించి సామాన్యులకు చేరువ చేసిన ఆయన కృషి చిరస్మరణీయమని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఛార్జీల పెంపు, ప్రభుత్వ యాప్ ప్రారంభం, ఆర్టీసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఈవీ

0: ఆటోలకు ఆర్థిక సహాయం వంటి 14 డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. హామీలపై సెప్టెంబర్ 1న తదుపరి సమావేశం నిర్వహించనున్నారు. సమ్మె విరమించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పరిపాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. బాకీ కార్డుల ద్వారా బకాయిల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా వేదికగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయి వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లాలని కోరారు. ప్రముఖ రైతు సంఘం నేత, అఖిల భారత కిసాన్ సభ పూర్వ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆయన దశాబ్దాలుగా రైతు సమస్యలు, త్రాగు సాగునీరు, భూ నిర్వాసితుల హక్కులపై విశేష పోరాటాలు చేశారు. ఆయన పార్థివదేహాన్ని రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఎంబీ భవన్ కు తరలిస్తారు. మల్లారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పలు రైతు సంఘాలు నాయకులు తీవ్ర దిగ్భాంతి, సంతాపం ప్రకటించారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని, ఉద్యోగుల వేతనాల బకాయిలు లేవని స్పష్టం చేశారు. వైద్య పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి నూతన చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టా భూములను అకారణంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అవినీతి చేయడం కోసమే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తూ, భూభారతి పోర్టల్ నుంచి తొలగించిన 22A వివరాలను తక్షణమే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ నిషేధిత జాబితాను రద్దు చేయకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేయడంతో పాటు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అవయవ దానం జీవితం తర్వాత కూడా జీవించే గొప్ప బహుమతి అని, అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ అని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ని అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె, మరణం తర్వాత అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చన్నారు.
1: అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ. మన మరణం తర్వాత కూడా మన అవయవాలను దానం చేయటం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. మన జీవితం ముగిసినా మన అవయవాల ద్వారా మరొకరి జీవితం కొనసాగుతుంది. అవయవ దానం గురించి అవగాహన పెంచుకుందాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో 8వ తరగతి పూర్తి చేసిన ఓబీసీ, ఈబీసీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం యశస్వి స్కాలర్షిప్లకు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సచితానందాచారి తెలియజేశారు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల్లోపు ఉండి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఏటా 75,000 నుంచి 1.25 లక్షల వరకు లభిస్తుంది. సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు 500 రూపాయల బోనస్ పొందాలంటే పంట వివరాలను సెప్టెంబర్ 10వ తేదీలోపు ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని హనుమకొండ వ్యవసాయ శాఖ ఏడీఏ ఆదిరెడ్డి వెల్లడించారు. కేవలం ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నబియ్యం సాగు చేసే రైతులకు మాత్రమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ లభిస్తుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పరిపాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

0: కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో డైట్ దప్పళం రోహిణి చింతాగారి కథానిక వింటారు.
1: అక్క పొద్దున్నే లేచి పేపర్ చదువుతూ ఆనందంతో ఓ చిన్న అరుపు అరిచి గబగబా వంటింట్లోకి వచ్చి, బుజ్జీ ఇది చూసావా? ఇల్లు కదలక్కర్లేకుండా బరువు తగ్గచ్చుట. ఈరోజు ఉదయం 7:30కు టీవీ పెట్టుకు చూడమన్నారు అంటూ బోల్డ్ సంబరపడిపోయింది. మాకు ఇవన్నీ మామూలే. అక్క పెద్ద బరువు లేకున్నా మర్నాడు ఏదైనా పేరంటం పెళ్ళి ఉందంటే ముందు రోజు రాత్రి కూచుని ఒక 3 నెలల క్రితం కుట్టించుకున్న జాకెట్టు కుట్లు ఇప్పుకునేటంత ఆరోగ్యంగా ఉంటుంది. అంతే, లావు కాదు. అయితే ఈ మధ్యన జాకెట్టుకి ఇప్పడానికి ఇక కుట్లు మిగలక మళ్ళా అన్ని చీరల మీదకి కొత్త జాకెట్లు కుట్టించుకోవటానికి తర్వాత మళ్ళీ కుట్లు విప్పుకోవటానికి ఓపిక లేక ఇలా బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే మొట్టమొదట ఒక జిమ్లో 13,000 రూపాయలు కట్టి చేరింది. అక్కడితో ఆగక పరిగెత్తడానికి ఒక రకం బూట్లు, నడవడానికి మరో రకం బూట్లు, జిమ్కు వెళ్లడానికి ఒక జత బట్టలు, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక సంచి, ఇలా రకరకాల వస్తువులు పరికరాలు ఒక 15,000 పెట్టి కొంది. అన్నీ కొన్నాక కొత్త వస్తువు వాడే ఉత్సాహంలో 1 నెల రోజులపాటు శ్రద్ధగా జిమ్కు వెళ్ళింది. రోజూ బరువు కొలుచుకోవడానికి ఒక వేయింగ్ మిషను, చుట్టుకొలతలు తీసుకోవడానికి ఓ టేపు కూడా కొంది. రోజూ పొద్దున్నే జిమ్కు వెళ్ళా, తిరిగి ఇంటికి వచ్చాక బరువు కొలతలు చూసుకుని పేపర్ మీద రాయా. ఇలా కొన్నాళ్ళు గడిచాక రాహుల్, మా కజిన్, సన్నగా అవ్వాలని ఆకాంక్షించే జీవులలో మరొకడు. అక్క రాసిన కాగితాన్ని చూసి, అక్క బరువు ఏమీ తగ్గినట్లేవు అన్నాడు. ఎవరైనా బరువు తగ్గాలని 1 నెల రోజులు కృషి చేశాక మరొకరు తగ్గలేదు అన్నప్పుడు ఏమవుతుందో సొంత అనుభవమే తెలుసుకోవాల్సిందే. రోజంతా ఇంట్లో ఎవ్వరికీ మాటల్లేవు, మాట్లాడితే పెద్ద రణరంగం, మధ్య మధ్యలో ఏడుపులు, ఇల్లంతా ఒకటే గోల. ఇద్దరికీ సర్ది చెప్పడానికి నాకొకరోజు సెలవు. ఇంత జరిగాక అక్క రాహుల్ జిమ్లు ఏవీ బావులేవని ఒక ఒప్పందానికి వచ్చి కొన్నాళ్ళు ఎక్సర్సైజ్ మానేశారు. తర్వాత మా వీధిలో ఎవరో ఏరోబిక్ డాన్స్ అండ్ జుంబా స్కూల్ పెట్టారు. దాంతో మళ్ళీ సందడి మొదలు. అక్క రాహుల్ ఇద్దరూ దాంట్లో చేరి నా చెవులు వాచే వరకు ఆ స్కూల్ గొప్పల్ని చెప్పి చెప్పి చంపారు. అంత పొగిడిన ఆ స్కూల్ ముచ్చట కూడా ఎన్నాళ్ళో సాగలేదు. నా మీద దయతల్చి వాడు స్కూల్ ఎత్తేశాడు. దాంతో ఇద్దరూ మళ్ళీ ఇంట్లో ఎవరికి తోచిన రీతిలో వారు ఎక్సర్సైజ్ పేరిట ఒక గంతో ఒక మొగ్గో ఒక పల్టీనో వేస్తూ కాలం గడుపుతున్నారు. నాకు కాస్త ప్రశాంతంగానే ఉంది. ఇంతట్లోకి ఈ పేపర్ వార్త. నాతో సంతోషం పంచుకున్నాక అక్క రాహుల్ గదిలోకి వెళ్ళి

వాణ్ణి తట్టి లేపింది. ఇద్దరూ కలిసి టీవీ పెట్టేసరికి సమయం 7:30. ఏదో యోగా కార్యక్రమం వస్తోంది. గురువుగారు మొదట చాప ఇలా పరుచుకుని అంటూ ఏదో చెప్తున్నారు. ఒక్క ఉదుటున ఇద్దరూ లేచి ఇల్లంతా చాప కోసం వెతికి వేసారి. అది దొరకక మంచం మీద బొంతను తీసి కాస్త అటూ ఇటూ లాక్కుని మొత్తానికి పరిచి దానిమీద పద్మాసనం వేసి కూర్చునేసరికి ప్రకటనలు మొదలైపోయాయి. కార్యక్రమం తిరిగి మొదలయ్యేసరికి 7:56. గురువుగారు, చూశారు కదా ఇవాళ్టికి, మళ్ళీ రేపు ఇదే సమయానికి పొత్తి కడుపు ఎలా తగ్గించుకోవాలో దానికి కావలసిన ఆసనాలు ఆహారం చూద్దాం అని ఒక నమస్కారం పెట్టి ఒక నవ్వు నవ్వడంతో కార్యక్రమం సమాప్తం అయిపోయింది. ఇద్దరూ ఓ నిమిషం నిరాశ చెంది కాసేపు అయ్యాక తేరుకుని, పోనీలే అసలు విషయం రేపే అంటూ బొంత అక్కడే వదిలేసి లేచి వెళ్ళిపోయారు. సాయంకాలం చెరో వ్యాయామ చేప అంటే ఎక్సర్సైజ్ మ్యాట్ 2 వేలు పెట్టి కొనుక్కొచ్చారు. మళ్ళీ మొన్నాడు టీవీ పెట్టుకుని ఎవరి చేపవారు పరుచుకుని శ్రద్ధగా కూర్చున్నారు. గురువుగారు టీవీలో మళ్ళీ ఓ నమస్కారం పెట్టి ఓ నవ్వు నవ్వి ముందుగా చేపను పరుచుకుని పద్మాసనంలో కూర్చుని చేతివేళ్లు ఇలా ముద్ర పెట్టి ప్రాణాయామం ఇలా చేయాలి అని చూపించారు. వీళ్ళు ఆ ప్రాణాయామంతో పాటు ఉత్థానపాదాసనం కూడా నేర్చుకున్నారు. ప్రకటనలు అయ్యేలోపు బాగా ప్రాక్టీస్ కూడా చేసేశారు. విరామం తర్వాత గురువుగారు, ఇవాళ్టికి ఉత్థానపాదాసనం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మీకు ఒక ఆరోగ్యకరమైన వంటకం నేర్పిస్తాను. మీరు నే చెప్పిన విధంగా తింటే ఏ అనారోగ్యం లేకుండా ఎంతో ఉత్సాహంతో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. ఈ విధమైన భోజనం చేస్తే ప్రేవులు శుభ్రపడి మలబద్ధకం కూడా లేకుండా మరి ఏ విధమైన వ్యాధులు లేకుండా ఉంటారు. వంటకం పేరు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈవేళ మనం నేర్చుకోబోయే వంటకం ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన నూనె లేని, మళ్ళీ వినండి, నూనె లేని అంటే ఏ కొవ్వు పదార్థం లేనిది, దాని పేరే. వీళ్ళిద్దరూ మిగిలిన అవయవాలన్నీ సవాసనంలో పెట్టి కళ్ళు మెదడు మాత్రం టీవీ మీద పెట్టి వింటున్నారు. గురువుగారు చేసిన ఆ ప్రకటన విని నేను కూడా ఆసక్తికరంగా టీవీ గదిలోకి వచ్చాను. గురువుగారు ఆ వంటకం పేరు అని ఒక నిమిషం ఆగారు. ఉడికించిన బూరే అని ముగించారు. అక్క గబగబా లేచి పెన్ను పేపరు తెచ్చుకుంది. నాకు ఆ వంటకం పేరు వినగానే రకరకాల భావాలు, ఒక రకమైన నిరుత్సాహం కలిగి లోపలికి వెళ్ళిపోయాను. రాహుల్ స్నానానికి వెళ్ళిపోయాడు. ఇలా వాళ్ళు మకరాసనం ఉడికించిన గారే, సలభాసనం ఉడికించిన గులాబ్ జామున్, హలాసనం చింతపండు పోపు లేని రసం, పచ్చి గుమ్మడికాయ కూర నేర్చుకున్నారు. ఇది చాలక ఆ రోజు సాయంత్రం అక్క గురువుగారు రాసిన వంటల పుస్తకం కొని చింతపండు ఉప్పు కారం పోపు లేని రసం చేసింది. నేను తినలేక కొంచెం ఇబ్బంది పడినా అక్క రాహుల్ దాన్ని ఎంతో ఆస్వాదిస్తూ తిని అప్పుడే ఆరోగ్యవంతులైపోయిన అనుభూతి పొందారు. ఓ 2 రోజులు అక్క అదే రసం వండి ఇంటికి వచ్చిన పని మనిషికి, వాచ్మ్యాన్కి, నీళ్లబ్బాయికి, అపార్ట్మెంట్ కింద జోళ్లు కుట్టుకునే అబ్బాయికి, ఇలా కనపడిన వాళ్ళందరికీ పెట్టి దాని వంతు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడడానికి కృషి చేసింది. ఎటొచ్చి వాళ్లంతా దీని సహృదయం అర్థం చేసుకోక, అమ్మా అక్కయ్య గారు ఒట్టి ఉడికించి నీళ్ళిచ్చి అన్నంలో తినమని బలవంత చేస్తున్నారమ్మా, పిల్లలకు వాంతి వచ్చినంత పనైంది, అక్కయ్య గారికి బొత్తిగా వంట రాదనుకుంటా, ఇక అమ్మ వండితే మాకేమీ ఇవ్వద్దమ్మా అంటూ రకరకాలుగా దాని ప్రేమని అవమానించారు. పని మనిషి అయితే అక్క వండినవి ససేమిరా తీసుకువెళ్ళనని మొండికేసింది. దాంతో అక్కకి కోపం వచ్చి సమాజ శ్రేయస్సు వదిలి ఒట్టి నా మీద మాత్రం ఫోకస్ చేసింది. ఇలా నేను 1 వారం రోజులు ఉడికించిన గులాబ్ జాము, పప్పు లేని పప్పుచారు, పచ్చి దొండకాయ కూర అవన్నీ తిన్నాక కడుపు నొప్పి నీరసం వచ్చి నోరు చచ్చిపోయి అర్ధరాత్రి అపరాత్రి దొంగతిళ్ళు తినడం మొదలుపెట్టాను. ఇంతట్లోకి నా దుస్థితిని తప్పించేందుకే అన్నట్టు నాన్న సంక్రాంతికి రమ్మని ఫోన్ చేశాడు. ఊళ్ళో దిగేసరికి బస్టాప్ ఎదురుగా ఉన్న నారాయణ హోటల్లో నాన్న తాతయ్య వాళ్ల పేకాట జట్టుగాళ్లతో కలిసి ఇడ్లీ తింటూ కనిపించారు. ఇప్పటికి 10 రోజులు అక్క సంరక్షణలో ఉన్న నేను గబగబా పెట్టి అక్కడే పడేసి అక్క పిలుస్తున్నా వినిపించుకోకుండా హోటల్లో

దూరి మూడు మాటలు సాంబారు చట్నీ మారొడ్డించుకుని రెండు ప్లేట్లు ఇడ్లీ తినేశాను. రాహుల్గాడు ఏం చేయాలో తోచక అక్కని నన్ను చూస్తూ నిలబడిపోయాడు. మర్నాడు నేను నిద్ర

0: అక్క వంట వండుతోంది. అమ్మమ్మ అమ్మ పక్కన కూర్చుని నేర్చుకుంటున్నారు. నేను, అమ్మా ఈవేళ వంట అక్క చేస్తోందా అని భయపడుతూ అడిగేసరికి అమ్మమ్మ, ఎవరైతేనేం, ఎంచక్క దప్పళం బూరెలును స్నానం చేసి త్వరగా రా అంది. నేను నీరసంగా బయటకు వచ్చేసరికి పాలేళ్ళు కాళ్ళు పైకెత్తి జారిన పంచిని అలా వదిలేయలేక నేను చూస్తున్నానన్న సిగ్గుతో ఏం చేయాలో తెలియక యమయాతన పడిపోతున్నారు. నేను స్నానానికి వెళ్ళిపోయా. నాన్న తాతయ్య దప్పళం మాట వింటూనే రోజూ తినే నారాయుడు ఇడ్లీ కూడా తినకుండా చకచకా స్నానం చేసేసి అన్నం ఎప్పుడు పెడతారా అన్నట్టు ఒంటింటి గట్టు దగ్గరే కూర్చున్నారు. 11 అక్క అన్నం వడ్డిచ్చింది. నాన్న తురిమిన క్యారెట్టు, బీట్రూటు, క్యాబేజీ, కొత్తిమీర, బంగాళదుంపలు ఇవన్నీ వేసి చేసిన కూరగాయలతో ఉన్న పచ్చికూరను చూసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. తాతయ్య, అమ్మాయి దప్పళం పట్టుకురా అన్నాడు ఆశగా. అక్క ఏదో నీటి వంటి పదార్థం తెచ్చింది. తాతయ్య దాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ఏమిటమ్మా ఇది అని అడిగాడు. దప్పళం తాతయ్య, డైట్ దప్పళం. చిలకడదుంప ముక్కలు ఈ వయసులో తింటే అరాయించుకోలేవు. సొరకాయ తింటే గ్యాసు. అయినా సొరకాయ గుమ్మడికాయ అంతసేపు నీళ్లలో ఉడికిస్తే వాటి పోషకాలన్నీ చచ్చిపోతాయి. అయినా అవన్నీ ఈవేళ కూరలో వేసేసాగా, అది కూడా తిను. అది తింటే ముక్కలు తిన్నట్టే. ఒక్కసారి కూర తిని చూడు, రోజూ ఇవే కావాలంటావు అంది. మరి చింతపండు కూడా లేదేమమ్మా దప్పళంలో, మళ్ళీ అడిగాడు తాతయ్య. చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదు తాతయ్య, దాని బదులు నిమ్మకాయ వాడదామనుకున్నా. కానీ నీకు నిమ్మకాయ అంటే ఇష్టం లేదు కదా, అందుకే వాడలేదు. అయినా అవి లేకపోతాయే, 1 చెంచాడు ఉప్పు, 1 చెంచాడు ఇంగువ వేశాను తెలుసా, గబగబా తిను తాతయ్య, లేకపోతే చల్లారిపోతుంది అంటూ ఉప్పు ఇంగువ వేసిన వేడి నీళ్లు వడ్డించింది. తాతయ్యకి ముద్ద మింగుడు పడలేదు. జాలిగా అక్కవైపు చూశాడు. అది ఏమీ పట్టించుకోకుండా, అరే మర్చిపోయా, ఒడియాలు నానబెట్టాను, తెస్తానాగు, దప్పళంలో నంజుకుందువుగాని అంటూ లేవబోయింది. ఇంతట్లోకి పొలం నుంచి ఎవరో వచ్చి తాతయ్యని పిలిచారు. బ్రతుకు జీవుడా అనుకుని తాతయ్య ఒక్క ఉదుటిని లేచి, అర్జెంట్ పనుందమ్మా, ఇప్పుడు భోంచేసే సమయం లేదు అంటూ గబగబా బయటికి వెళ్ళిపోతూ అమ్మమ్మని పిలిచి, రాజీ రాత్రికి నువ్వు వంట చేయి, అమ్మాయిని కష్టపెట్టకు అని లౌక్యంగా చెప్పాడు. నేను చాలా ఆనందపడ్డాను. అమ్మమ్మ అమ్మ సూరమ్మని చూసి వస్తామని వంకపెట్టి భోజనం తప్పించుకున్నారు. అప్పటికి విషయం అర్థమైన అక్క ఎంతో పౌరుషపడి, నా వంట నేనే తింటాను, ఆరోగ్యకరంగా వండితే ఇంత అలుసా అని కోప్పడి పళ్ళెం తీసుకుని నానబెట్టిన ఉడియాలు వేడినీళ్ల దప్పలం వేసుకుని విసవిసా వసారాలోకి వెళ్ళిపోతుంటే రాహుల్ గాడు లోపలికి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే అక్క, రారా రాహుల్, డైట్ దప్పళం ఉడికించిన బూరెలు తిందాం అంది ఆనందంగా. అది రాహుల్ కలిసి డైట్ దప్పళం, నానబెట్టిన ఒడియాలు, పంచదార వేయకుండా బొబ్బర్ల పూర్ణంతో ఉడికించి చేసిన బూరె మా మీద పంతం కొద్దీ తిన్నారు. దాంతో ఇద్దరికీ ఒకటే డోకులు పట్టుకున్నాయి. రాత్రి 7:30 అమ్మమ్మ తాతయ్యకు నాకు చక్కటి బంగాళదుంప వేపుడు, ఘుమఘుమలాడే మంచి చారు, రోటి పచ్చడి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసి వడ్డించింది. బాగా ఆకలి మీద ఉన్న తాతయ్య జుర్రుకు జుర్రుకు తింటుంటే రాహుల్ గాడు ఆగలేకపోయాడు. అమ్మమ్మ నాకు కూడా పెట్టవా అని మా పక్కన కంచం తెచ్చు కూర్చున్నాడు. అమ్మమ్మ చేతి మహత్యం ఆకలి కడుపు వల్ల తెలియదు గాని తాతయ్య భోంచేశాక, రాజీ భోజనం భేషుగ్గా ఉంది, ఇంత మంచి వంట వండినందుకు నీకు శభాష్, అసలు రోటి పచ్చడి తింటే స్వర్గంలా ఉందనుకో అని మెచ్చుకున్నాడు. ఇదంతా అప్పటి వరకు చలించకుండా చూస్తున్న అక్క ఇక తట్టుకోలేకపోయింది. ఏమీ మాట్లాడకుండా కంచం తెచ్చుకుని మా పక్కన కూర్చుంది. చారు బంగాళదుంప వేపుడు మారొడ్డించుకుని తిని పెరుగులో పచ్చడి నంజుకుంది. అక్క రాహుల్ మర్నాడు నారాయణ హోటల్లో మా అందరితో కలిసి ఇడ్లీ తినడంతో ఈ బరువు తగ్గే పద్ధతికి కూడా తెరపడిపోయింది.
1: మీరు ఇంతవరకు డైట్ దప్పళం రోహిణి చింతాగారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సురేఖామూర్తి గారు పాడిన లలిత గీతాలు.

0: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయ్ గారు రైతులడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జతచేసి 23240852 23240853 ఈ నంబర్లకు ఫోన్ చేయగలరు. అంశం మరొకసారి, వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు ఈ సాయంత్రం 7:15 మీ ఇల్లు వాకిలిలో. ప్రకటన విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో akashavani.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: या गीताबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेटूयात एका नवीन विषयासह येत्या बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सीमा कुलकर्णीचा नमस्कार.
1: మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని. అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీ తో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయ్ గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324 0852 2324 0853 ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. అంశం మరొకసారి, వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు. ఈ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో. ప్రకటన విన్నారు.
4: రవి,

0: అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? మగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో కొనసాగుతుంది. సుజుకీ కంపెనీ మాదిరిగా భారత్లో వ్యాపారం విస్తృతి పెంచుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో ఈరోజు రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంట్రోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్

గౌడ్. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం గాంధీభవన్లో 5:30 జూమ్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు హాజరవుతారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2,840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. ఈ నెల 26 వరకు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రవాణా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు. ఆకాశవాణి వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమావేశమై మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకునేలా రాష్టంలో రోడ్లను అభివృద్ది పరుస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 146 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు మరో మంత్రి జుపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 4 కబడ్డీ క్రీడాకారులు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జపాన్లోని టోకై సిటిజన్స్ జిమ్నాసియంలో సెప్టెంబర్ 21 నుండి 26 వరకు జరిగే కబడ్డీ పోటీల్లో వీరు పాల్గొంటారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో బీసీ సంక్షేమ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం ముడిపడి ఉన్న కుల గణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. పూలే, సర్వాయి పాపన్న, ఐలమ్మ లాంటి పోరాట యోధుల స్ఫూర్తితో బీసీలు ఐక్యం కావాలన్నారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన తీజ్ సంబరాలు 2026 కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని గిరిజన సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా గిరిజన యువతతో కలిసి ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని వారిని అభినందించారు. హైదరాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కదిరివంత్ పలని అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి, రెవెన్యూ అధికారి డాక్టర్ నారాయణతో కలిసి ఆయన మొత్తం 441 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సాయంత్రం ఆదిలాబాద్, జగిత్యాలతో సహా 8 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AERNews_HYDని ఫాలో అవ్వండి. AERNews హైదరాబాద్ యూట్యూబ్

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో కిరాతార్జునీయం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల ముకుందం బృందం.

పిల్లిట్ల ముకుందం బృందంచే అభినవ కిరాతర్జునీయం రెండవ భాగం. ఆహా, ఏమి సౌందర్యము! చంద్రుకైనా వరివంకములది గాని ఈ లావణ్యామణికి వంకబెట్టేవారు వస్త్రస్థలిలో లేరే.

ఏమి హందము, అమ్మాయి నేత్రమ్ములు తామర పత్రంబులు పోలిన తరుణీమణి నేత్రమ్ములు, ఆ అమ్మాయి సింగిడిలు బోలు, అమ్మాయి కనుబొమ్మలు పెదవులు చూడగా దండ ఫలము వలను, వక్షతలమే వైకుంఠము, ఆహా ఏమి అందం, అమ్మారు బంగారు మేలు ఛాయ, ఓ చలిమణి ఉగ్రహ

0: ఎవరు నీవు? ఈ ఉగ్రహారణ్యములలో ఒంటరిగా తిరుగుచున్నావు, ఏమి కారణము? ఎవరు నీవు?
1: ఎవరమా? మేమెవరమైతే

అయ్యా, మీరెవరయ్యా? మేము ఒంటరిగా తిరుగుతున్నటువంటి స్త్రీలను చూసి ఈ తుంటరి వాక్యములు పలుకుండా నీకు భావ్యమా, నీకు న్యాయమా? తెలియరత్నమా.

0: సుందరీ మరి క్రూర మృగములు చరించే ఇది ఘోరమైన హనవీధి. మాతులు గల మహాభీకర వనంబయ్యది. ఈ వనంబులో ఒంటరిగా తిరుగుతున్నావు, ఎవరు నీవు? నీ నామధేయము ఏమిటి?
1: నా నామధేయమా? నా నామధేయము నీకు తెలియదా?
0: అవును.
1: నేను అయినా ఒక చుట్టము గురించి నేను ఎదురు చూస్తూ అతని గురించి వచ్చాను.

0: ఏమేమి?
1: ఒక గంధర్వ స్త్రీలలో నేను ఒకదానను, కానీ ఈ వనమునకు నేను ఏ రీతికి వచ్చేసానంటే చంద్రవంశముల్లో ప్రఖ్యాతి పొందిన ఆ పాండవుల జాడ గురించి నేను వచ్చేశాను.
0: ఆ పాండవుల పాండవులు ఎవరు కావాలి అందులో ఐదుగురిట్లో?
1: ఐదుగురిలో నేను అర్జునే వరించాను.
0: ఏమేమి వాళ్ళ చిత్రం కానున్నది?
1: అర్జున్ అంటే సామాన్యుడు కాడు, బహుపత్రేకుడు. ఆ అర్జును నిన్ను గైకొనడు, అప్పుడు నువ్వు ఏమి చేసేదవు? ఒకవేళ నన్ను ప్రేమించిన ఎడల నా ప్రాణత్యాగం ఏం చేసుకుంటాను? ఆహా.

ఆహా, ఏమి అందము! బంగారు లేదు ఛాయ. అమ్మాయిని వర్ణించినా ఎటువంటి వారైనా వర్ణించలేదు. ఆ బ్రహ్మదేవుడు మరచి పుట్టించాలా ఏమి? ఆహా, ఓ చలిరత్నమా!

సౌందర్యము సోసిని నేను ముగ్ధుడనయ్యాను. ఆ మదనుదేవి శరంబులకే నా హృదయమే తానపోతున్నది. పాండవ మధ్యముండగలు అర్జునుండలు నేనే కదా, చూడము చూడము. ఆహా, ఏమి ఈ అర్జునుడు నా మాయలో చిక్కి ఉన్నాడే! ఇక ఈ అర్జునుడికి మోహంబు కల్పించి మోసము చేసేదను.

అయ్యా, ఇటువంటి కార్యంబు చేయుట పాపహేతువు కదా. మాలాంటి ఒంటరిగా ఉన్న స్త్రీలు చూచి ఈ తుంటరి వాక్యంబులు పలుకుట నీకు భాగ్యమా? కాదు కాదు. ఆహా, సుందరి మరి

0: అర్జునుడు ముచ్చనుందాడు. ఈ బాధ దహింపలేక సరింపలేక అర్జునుడు ముచ్చపడ్డాడు. ఏమి చేయదును?
1: ఆహా, ఏమి ఈ అర్జునుడు ముచ్చపడిపోయాడే! మోహ భారంభు భరించలేక ధరణిపై నొరిగిపోయాడు. ఆహా సఖా!

పరమాత్మరా, నీ యొక్క ప్రేమాతిశయంబు జడ్యువో చూచుటకే ఇంతవరకు మిమ్ముల ప్రయాస పెట్టితివి గాని నా నిజత అభిప్రాయము నీకు తెలిపెదను. నిన్ను మోషించాను. ఆ మనమత చలపదియు ఆశపడుతున్నాను. ప్రారంభ స్వామి రా.

అంట రా రమ్ము రమ్ము ఆ మారుని శరంబులకు నా హృదయమే తలపుసక రామయ్యా రా రా రా రామయ్యా. ఆహా ఏమి ఈ అమ్మాయి భ్రాంతిలో పడయు, నేను మోసపోతేనే ఆ పరమేశ్వరు పైన కృప గురించి ఆ పాశ్వదస్త్రం గురించి తపమునకై వచ్చేసి అమ్మాయి మోహంబులో పడితిని ఎంత మోసము. ఓ సఖా సఖా రావయ్యా

0: ఏమేమి?
1: నా మదన ప్రేమ తలజాలకుంటిని నా వద్దకు రావయ్యా.
0: రా, మూర్ఖురాలా.

0: నీ మాటలు, నీ మాటలు విని నేను మోసపోయాను. మాయ వేషములో వచ్చేసి మమ్మల్ని మోసపుచ్చుంటా, నీకు తగదు. వెళ్ళిపో
1: సుందర, నేను తాగజాలకుంటిని. నా వ్యామోహము తీర్చము. ఏటో.

ఎంత కఠినుండవి, ఎంతటి పౌరుషం గలవాడవి, నన్ను ప్రేమించవా, ప్రేమించవా, నా తల్లి చేర్చవా, నా దగ్గరికి రమ్ము.

0: మార్పురాలా, నాగా ఆగ్రహంబు కలిగినా మూడు లోకములైనా భయము చెందగలవు. కానీ నీవు శ్రీమణి, శ్రీమణి ఎంచియే మాట్లాడుతున్నాను, వెళ్ళిపో.
1: నీ పేరు చెప్పుకుని ఎంత తవ్వు దూరం నుండి వచ్చాను, పాండవులలో మధ్యముండని అర్జునుడని వచ్చాను.
0: సౌందర్య సౌందర్య

0: మీరింతవరకు కిరాతార్జునీయం చిందుయక్షగానం విన్నారు. శ్రీ పిల్లిట్ల ముకుందం బృందం వారిచే. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం.

0: ఆకాశవాణి
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
3: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
2: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:10 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు అఖిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు, అలాగే నివారణ చర్యలు, ఈ అంశం గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారాన్ని తెలియజేస్తారు. ఆసక్తి గల పశు పాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు.

రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈ చిత్రం నుండి పాట విన్నారు శరత్ సంతోష్ శ్రీనిష జయశీలన్ గానం రామజోగ శాస్త్రి గీతం లియోన్ జేమ్స్ సంగీతం చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఒక ప్రకటన. తప్పిపోయిన వారి గురించి ప్రకటన. రాజన్న సిరిసిల నివాసి ధర్మారం రవి సన్నాఫానమయ్య 48 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఫిర్యాదు ప్రకారం హైదరాబాద్లోని దుర్గా భవానీ నగర్ 2 నెంబర్ 7 చంపాపేటలో ఉంటున్న తమ కూతురు ధర్మారం అంజలి, అల్లుడు అడ్డగుల లోకేశ్వర్ గారు వీరిద్దరూ జూలై నెల మొదటి వారం నుండి కనిపించడం లేదని తెలిపారు. వారు చెంపాపేటలో మెడికల్ షాప్ నడుపుతున్నారు. కూతురు ధర్మారం అంజలి 26 సంవత్సరాలు, గృహిణి, చామన ఛాయ 5 అడుగుల 3 అంగుళాలు కలిగి ఉన్నారు. నలుపు రంగు తల వెంట్రుకలున్నాయి. తెలుగు, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలరు. అలాగే అల్లుడు అడ్డగుళ్ళ లోకేశ్వర్ సన్నాఫ్ వెంకటేశం 27 సంవత్సరాలు కలిగి ఉన్నారు. చామన ఛాయ 6 అడుగులుంటారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలరు. వీరు ఆచూకీ తెలిసిన వారు హైదరాబాద్లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో పాడి పశువుల పునరుత్పత్తికి మెరుగైన పోషణ గురించి శ్రీ పివి నరసింహారావు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారి అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు విజ్ఞానం శీర్షికన వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు, నివారణ చర్యలు గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారు. 8:03 ఆంగ్ల కార్యక్రమంలో హైదరాబాద్స్ పయనరింగ్ ల్యాండ్మార్క్స్ ఇన్ స్పేస్ సైన్స్, ఈ అంశం గురించి మస్రత్ జహాన్ జాగృతి గండ్రగాలచే స్పెషల్ ఫీచర్ ఉంటుంది. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో నేతి సరళ గారి గాత్ర కచేరి ఉంటుంది. ఇది ఈ పూట ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో నిరాశ, ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమంలో 6:15 హనుమాన్ చాలీస, ఆంజనేయ స్థుతి. పొలం పనులు 6:35 వ్యవసాయంలో ఆధునీకరణ పద్ధతి గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. మేడ్చల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ రేపు ఉదయం 7:00. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవం గురించి విశేషాలుంటాయి. ఆరోగ్య జీవనం శీర్షికన ఆత్మహత్య ఆలోచన కారణాలు, నివారణ చర్యలు అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం 8:30, ఇందులో ఎన్సీహెచ్ పార్థసారథి గారి గాత్రం ప్రసారమవుతుంది. యువవాణి సంగీత కార్యక్రమం

0: of India's digital payments ecosystem. The UPI, which was launched on 25th August 2016, has surged almost 13,000-fold in transaction volume. Finance Ministry said that the annual transaction volume expanded from just 1.78 crore transactions in 2016-17 to over 24,162 crore transactions in 2025-26. The transaction value also rose sharply from 7,000 crore to nearly 314 lakh crore during the same time period. In cricket, Sri Lanka were 8 for 2 at stumps on rain-marred day 2 of second test in Colombo. Earlier, India declared their first innings at 503 for 9. For visitors, Dhruv Jurel produced a flawless display of risk-free batting to score an unbeaten 115. Devdutt Padikkal provided the foundation with a commanding 117, his second consecutive test century yesterday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకుంటున్నామని కేంద్రం, రాష్ట్రాల కలయికే దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
2: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
1: రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు అబద్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. 22A దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించామని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 98% రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
3: ఈ ల్యాండ్ కు సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో మా అధికారులు, మేము అందరం కష్టపడి వివాదరహితమైన ఆస్తులున్న ఆసాములకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలుపుతూ, ఈ 22A సంబంధించిన అంశం ఏవైతే అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైనా ఒకటి అరా మిస్ అయి ఉన్నా కూడా ఎవరో అభద్రతకు లోను కావాల్సిన పని లేదు.
1: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆమె సూచించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి మంత్రి జూమ్ వేదికగా జిల్లా కలెక్టర్

0: కలెక్టర్లు, డిఎఫ్ఓలతో సన్నాహక సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఎక్కువ మొక్కలు నాటుదాం, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపడదాం అనే థీమ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి దీనిని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చేపట్టిన ఫీజుల బకాయి, బీజేపీ లడాయి, నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఉన్నత విద్యను గొంతు నులుముతోందని ఆయన విమర్శించారు. సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పిల్లలు ఆకలితో పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను మంత్రి ప్రారంభించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం నిజామాబాద్ ఐడీఓసీ హెలీప్యాడ్కు చేరుకుంటారు. యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమావేశమై మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం డిచ్పల్లి మండలం బర్దీపూర్ ధర్మారం శివారులోని పీహెచ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకునేలా రాష్ట్రంలో రోడ్లను అభివృద్ది పరుస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 146 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ల పనులకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే కొన్ని ఇండస్ట్రీస్ కానీ తక్కువ ధరకే భూములు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తే స్థానిక యువకులకే ఉపాధి కలుగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున బహుశా దేశంలో ఇంత చిన్న రాష్ట్రంలో మా ఆర్ఎండ్బి శాఖ ధర 22,000 కోట్లు, హ్యామ్ లో 13,060 కోట్లు, ప్లాన్ నాన్ బాధ నేను శాంక్షన్ చేసే 7,200 కోట్లు.
0: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
2: అన్ని స్థాయిలో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడతా ఉన్నాం, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తా ఉన్నాం, కిట్ ద్వారా వాళ్ళకి నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం, డైటరీ ఛార్జీలు మెచ్చార్జీలు పెంచినాం.
0: రాష్ట శాసనమండలి మైనారిటీల ఎస్సీ సంక్షేమ కమిటీల సంయుక్త ప్రారంభ సమావేశం ఈరోజు నిర్వహించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరైన ఈ సమావేశంలో నూతన కమిటీ చైర్మన్లు, సభ్యులను అభినందించారు. ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండుకు అనుగుణంగా ముడి బియ్యం ప్రాసెసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టెఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన, అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖాధికారులు, జిల్లా మేనేజర్లు తప్పనిసరిగా ముడి బియ్యం పంపిణీకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవసరాలకు తగినట్టుగా రాష్ట ప్రభుత్వం పనిచేయాలని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 4 కబడ్డీ క్రీడాకారులు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో బీసీ సంక్షేమ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో

0: కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం ముడిపడి ఉన్న కుల గణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లో ప్రమాదకర భవనాల తొలగింపు పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా అందరినీ ఖాళీ చేయించామని, నాలాను కబ్జా చేసి 7-8 అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేపట్టడమే ఈ ముప్పుకు కారణమని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామని, కేంద్రం రాష్ట్రాల కలయికే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్టంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆదౌ ముఖ్యాః వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః రూస్ దేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ సమవేతః. శీర్ష సమ్మేళనానాం ద్వైపక్షీయ సంబంధానాం చ అభవద్ గహనం మంథనం. బీజింగ్ నగరం సంప్రాప్తః అజిత డోభాలః. సీమా ప్రకరణే 25తమస్య ఉచ్చస్తరీయ విశేష ప్రతినిధి ఉపవేశనస్య నేతృత్వం కరిష్యతి. వైశ్విక వాణిజ్యే భారతస్య సుదృఢ పదక్షేపః. అర్థవ్యవస్థాయాః ప్రతినిధిత్వం కుర్వద్భిః రాష్ట్రైః సహ ముక్త వ్యాపార సంధేః వార్తా ప్రచలతి ఇతి పీయూష గోయలస్య ఉద్ఘోషణా. ఝార్ఖండ్ లోక్ సేవా పరీక్షా వివాదః. పరీక్షా అనియమితతానాం నిష్పక్ష సిబిఐ అన్వేషణాయ ఉచ్చతమ న్యాయాలయస్య పీఠేన కేంద్ర సర్వకారతః ఝారఖండ శాసనాచ్చ ఆహూతం ప్రత్యుత్తరం. అపి చ కొలంబో క్రికెట్ నికష స్పర్ధాయాః ద్వితీయ దివసే శ్రీలంకా దళం విరుద్ధ్య భారతేన స్వకీయే ప్రథమ పర్యాయే నవ క్రీడకానాం హానౌ 3.5 ధావనాంకాః సమాసాదితాః. అథ వార్తాః విశదీకృత్య. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః అద్య క్రెమ్లిన్ భవనె రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యమునా సహ సౌహార్ద మేళనం అకరోత్. అస్మిన్ ప్రతినిధిమండలే రూస్ దేశే భారతీయ రాజదూతః వినయ కుమారః అథ సంయుక్త సచివః మయంక సింహః అపి ఉపస్థితౌ ఆస్తాం. ఉపవేశనే తావత్ ద్విపక్షీయ వ్యాపారః ఆర్థిక సహయోగః సహైవ ఆగామి ఉచ్చస్తరీయ శిఖర సమ్మేళనాని ఇతి విషయేషు ముఖ్యతయా చర్చా సమజాయత. అత్రావసరే సంభాషమానః డాక్టర్ జయశంకరః భారత రూస్ దేశయోః సుదృఢాం వర్ధమానాం చ సహభాగితాం ప్రతిపాదితవాన్. సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః శుభకామనాః రాష్ట్రపతి పుతిన్ ఇత్యస్మై సమర్పయత్. తస్య వ్యక్తిగత సందేశం చ తస్మై నివేదితవాన్. విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ వ్యాపార ఊర్జా ఉర్వరక ఆణ్విక క్షేత్రేషు ఉభయోః దేశయోః సహయోగః అత్యధికం ప్రవృద్ధః వర్తతే. సహ అసూచయత్ యత్ ప్రధానమంత్రి మోదీ SCO శిఖర సమ్మేళనే రాష్ట్రపతినా పుతిన్ ఇత్యనేన సహ మేళనాయ అథ బ్రిక్ శిఖర సమ్మేళనార్థం తస్య భారత ఆగమనే స్వాగతం కర్తుం ఉత్సుకో వర్తతే. ఇతః ప్రాక్తన దివసే విదేశమంత్రి రూస్ దేశస్య ప్రథమ ఉప ప్రధానమంత్రిణా డెనిస్ మంతురోవ్ ఇత్యమునా సహ వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగాయ భారత రూస్ అంతర్ సర్వకార్య ఆయోగస్య సహ అధ్యక్షతాం అకరోత్. తత్ర డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ భారత రూస్ సంబంధాః నిరంతరం స్వకీయాం దృఢతాం అనుకూలన క్షమతాం చ ప్రదర్శితవంతః. విదేశమంత్రీ స్వకీయ రూస్ సమకక్ష్యేన సర్గే లావరోవ్ ఇత్యమునా సహ అపి క్షేత్రీయ వైశ్విక విషయేషు విచార వినిమయం కరిష్యతి. భారతస్య రాష్ట్రీయ సురక్షా పరామర్శక అజిత్ డోభాల అద్య ద్విదివసీయ చీన్ యాత్రాయై బీజింగ్

0: छत्तीसगढ़ बिहार ओडिशा प्रान्तेषु अति पर्जन्यस्य पूर्वानुमानं प्रकटय्य नारंगवर्णीया संचेतना प्रख्यापिता. अपि च देहल्यां झारखण्डे कर्णाटक केरलयोः तटीय प्रदेशेषु च मध्यमा तीव्रा वा वृष्टिः संभाविता. देहली विमानपत्तने तु मन्द दृश्यात्मकत्वात् चतुर्दश वायुयानानां गतिः अन्यत्र मोचिता. यात्रिभ्यश्च सूचना सम्पर्काय उपदेशो प्रदत्तः. संयुक्तराष्ट्रसंघस्य मरुस्थलीकरण प्रतिरोध परिषदि भारतस्य प्रतिनिधित्वं कुर्वन् केन्द्रीय पर्यावरण मंत्री भूपेन्द्र यादव प्रावोचत् यत् भूमेः और्वर्य रक्षणं न तु केवलं व्ययमात्रम् अपितु भावी सन्ततेः जीवन धारणाय अत्यावश्यकं वर्तते. इति वार्ताः.
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బీఈడీ రెండవ సెమిస్టర్ విద్యార్థుల కోసం పాఠశాల నిర్వహణలో మార్గదర్శకత్వం అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ పడాల లక్ష్మణ్ వివరిస్తారు.
4: ముందుగా పాఠశాల నిర్వహణ గురించి నేర్చుకుందాం. పాఠశాలలను సరైన దిశలో నడిపేట్లు చేయడానికి, క్రమబద్ధీకరించడానికి, పర్యవేక్షించడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక విభాగంగా విద్యా నిర్వహణ ఏర్పడింది. ఒక వ్యవస్థలోని లక్ష్యాలను నిర్ణయించడం, లక్ష్య సాధనా నిర్దేశం చేయడం నిర్వహణ ప్రధానోద్దేశం. సంస్థాగత లక్ష్య నిర్ణయం లక్ష్య సాధనా దిశలో మార్గదర్శకత్వాన్ని, పర్యవేక్షణను సమగ్రంగా అనుసంధానం చేయడమే నిర్వహణ. విద్యకు గల గతిశీలమైన భావం వల్ల నిర్వహణ బహుముఖ శాస్త్రంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే సంస్థకు సంబంధించిన భౌతిక వనరులు అంటే విధులు, భవనాలు, ఆటస్థలాలు, పరికరాలు, సామాగ్రి, బోధనోపకరణాలు మొదలైన వాటి గురించి మానవ వనరులైన విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు మొదలైన వ్యక్తుల గురించి అమూర్త వనరులైన చట్టాలు, సూత్రాలు, నూతన ఆవిష్కరణలు, సామాజిక అవసరాలు మొదలైన వాటి గురించి కూడా నిర్వహణ తెలుపుతుంది. విద్య బహుముఖమైనది కాబట్టి విద్యా నిర్వహణ పరిధిని వివిధ కోణాల నుంచి పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. దీనివల్ల నిర్వహణ చాలా క్లిష్టమైన ప్రక్రియగా, విస్తృత పరిధిని కలిదిగా మనం అంగీకరించాలి. పాఠశాల నిర్వహణ ఎప్పటికప్పుడు సాఫీగా జరగాలన్నా, విద్యా లక్ష్యాలను సాధించాలన్నా పాఠశాల నిర్వహణలో మార్గదర్శకత్వం ఎంతో అవసరం. ముఖ్యంగా పాఠశాల అధిపతిగా, నిర్దేశకుడిగా పాఠశాల నిర్వహణలో ప్రధానోపాధ్యాయుడు ముఖ్య భూమిక పోషిస్తాడు. పాఠశాల నిర్వహణలో భాగంగా ప్రధానోపాధ్యాయుడు తన సహ ఉపాధ్యాయులను, విద్యార్థులకు ప్రధాన మార్గదర్శకుడు. పాఠశాలలో వివిధ రకాలుగా ప్రధానోపాధ్యాయుడు మార్గదర్శకత్వాన్ని కలుగచేయాలి. మార్గదర్శకత్వము అన్నది విద్యార్థులకు సహాయం అందచేయుట వరకే పరిమితం కాదు. అది విద్యార్థి ఇంటియందు, పాఠశాలలో తగు సర్దుబాటుతో జీవించ నేర్పాలి. అతనిలో సమగ్ర మూర్తిమత్వమును రూపొందించాలి. పాఠశాల నిర్వహణలో మార్గదర్శకత్వము ఒక వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియని సందర్భంలో మరో వ్యక్తి నుండి అట్టి సమస్యల పరిష్కారానికి పొందునట్టి సలహాలను మార్గదర్శకత్వం అంటారు. తెలియని పరిస్థితుల్లో ఒకరికి మార్గాన్ని చూపేవాడు మార్గదర్శకుడు. ప్రముఖ విద్యావేత్త జోన్స్ ప్రకారం మార్గదర్శకత్వం అనగా సమస్యలను పరిష్కరించుకోవడంలో, వివిధ అంశాలను ఎన్నుకోవడంలో, వివిధ పరిస్థితులకు సర్దుబాటు కావడంలో ఒక వ్యక్తికి మరో వ్యక్తి అందించే సహాయం.

వ్యక్తిని బట్టి, అతడి వృత్తిని బట్టి, పరిసరాలను బట్టి, అతడు ఎదుర్కొనే సమస్యలను బట్టి మార్గదర్శకత్వం అవసరం. పాఠశాలకు అధిపతి అయిన ప్రధానోపాధ్యాయుడు సమాజానికి ప్రతీక. ఆయన ఒక్క పాఠశాలకే మార్గదర్శకుడు కాదు. పాఠశాల వ్యవస్థీకరణ

సామర్థ్యంతో ఒక మార్గదర్శకుడిగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం. బోధనాంశాలను ఎన్నుకోవడంలో, తరగతి గదిలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో, వివిధ రకాల బోధనా పద్ధతులను ఎన్నుకోవడంలో, బోధనోపకరణముల ఉపయోగంలోనూ, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక వంటి ప్రణాళికల రూపకల్పనలో, విషయ క్లబ్బుల నిర్వహణలో మరియు తరగతి గదిలో ఎదుర్కొను సమస్యలను పరిష్కరించుటలో, కాలక్రమ పట్టికలను రూపొందించడంలో, వాటిని సమగ్రంగా నిర్వహించడంలో చక్కటి మార్గదర్శకత్వం వహించాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు తమ బోధనకు సంబంధించిన విషయాలలోనూ, ఇతర కార్యక్రమాల నిర్వహణ విషయంలోనూ మార్గదర్శకత్వం అవసరం. వారు క్రమశిక్షణకు సంబంధించి, వెనుకబడిన విద్యార్థులకు సంబంధించి, అసాధారణ ప్రవర్తన గల విద్యార్థుల విషయంలోనూ అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇట్టి సమస్యలను పరిష్కరించడంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుని సలహాలు, సహకారాన్ని తీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు మార్గదర్శకత్వం. పాఠ్య కార్యక్రమాలను, సహపాఠ్య కార్యక్రమాలను ఎన్నుకోవడంలో, ఉన్నత స్థాయిలో విద్యార్థులకు వివిధ విషయ విభాగాలను అనగా కోర్సులను చేపట్టడంలో మార్గదర్శకత్వం అవసరం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు వివిధ వృత్తి విద్యా కోర్సులలో చేరేటప్పుడు మార్గదర్శకత్వం అవసరమవుతుంది. ఒక చక్కని మార్గదర్శకునిగా విద్యార్థులకు సలహాలు ఇయ్యడానికి విద్యార్థుల సహజ సామర్థ్యం, అభిరుచి, ప్రజ్ఞ, సాధన మరియు ప్రగతి మొదలగు విషయాలలో ప్రధానోపాధ్యాయుడు అనుభవజ్ఞుడై ఉండాలి. వీటి ఆధారంగా విద్యార్థులకు మార్గదర్శక సూచనలు, సలహాలు ఇవ్వాలి. బాల్యం నుండి కౌమారదశలో అడుగుపెడుతున్న విద్యార్థుల మానసిక, శారీరక అవసరాలను, సర్దుబాటు సమస్యలను అధ్యయనం చేసి తగిన సలహాలు ఇవ్వడంలో నిష్ణాతుడై ఉండాలి. విద్యార్థుల అభ్యసనంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా మార్గదర్శకత్వం అవసరమవుతుంది. విద్యార్థులు తమ వ్యక్తిగత సమస్యలైన మానసిక సమస్యలు, సాంఘిక సమస్యలు, అసాధారణ ప్రవర్తన విషయంలో కూడా మార్గదర్శకత్వం అవసరం అవుతుంది. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో సరైన సలహాలనిచ్చి మంచి మార్గదర్శకుడుగా అనిపించుకోవాలి. మార్గదర్శకత్వం అవసరమయ్యే విద్యార్థిని గుర్తించడం, వారికి ప్రత్యేకంగా రూపొందించిన లోప నిర్ధారణ పరీక్షను నిర్వహించడం వంటివి చేయాలి. తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం. ఇంటి దగ్గర తమ పిల్లల విద్యను పర్యవేక్షించడంలో, పిల్లల సామర్థ్యాలు, అభిరుచులు, ఆసక్తులు, అభిష్టాలను అనుసరించి విద్యా కార్యక్రమాలను రూపొందించడంలో తల్లిదండ్రులకు తగిన సలహాలు ఇచ్చి మార్గదర్శకుడు అనిపించుకోవాలి. తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన విద్యా సమస్యలు, ఇతర సమస్యలను తీర్చడంలో తల్లిదండ్రులకు కూడా ప్రధానోపాధ్యాయుని మార్గదర్శకత్వం అవసరం ఉంటుంది. వారి సమస్యల పరిష్కారానికి ప్రధానోపాధ్యాయుడి సహకారాన్ని ఆశిస్తారు. బోధనేతర సిబ్బందికి వారి పనుల నిర్వహణలోనూ, పాఠశాల కార్యాలయంలోనూ పనిచేసే బోధనేతర సిబ్బంది వారు చేసే పనుల్లో వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియచేయడంలో, పాఠశాలకు సంబంధించిన ఇతర పనులు చేసే అటెండర్, ఆయా, నైట్ వాచ్మెన్ మొదలైన ఉద్యోగస్తులను వారి సమస్యలకు ప్రధానోపాధ్యాయుడు మార్గదర్శకత్వం ఎంతో అవసరమవుతుంది. సమాజానికి మార్గదర్శకత్వం. ప్రధానోపాధ్యాయుడు గాని, ఉపాధ్యాయుడు గాని లేని సమాజం ఉండదు. సమాజ సమస్యలు వీరి మార్గదర్శకత్వంలోనే నిర్దేశితమవుతాయి. కాబట్టి సమాజ అవసరాలకు, జాగృతికి, చైతన్యానికి, అభివృద్ధికి తగిన మార్గదర్శకత్వాన్ని ప్రధానోపాధ్యాయుడు అందించాలి. ఉన్నతాధికారులకు మార్గదర్శకత్వం. విద్యా పాలసీలను రూపొందించడంలో, ప్రణాళికల రూపకల్పనలో, విద్యా ప్రణాళిక పునర్వ్యవస్థీకరణలో, పుస్తక నిర్మాణంలోనూ, విద్యా సంబంధమైన సమస్యల పరిష్కారంలో ఉన్నతాధికారులు కోరినప్పుడు వారికి ప్రధానోపాధ్యాయుడు తగిన మార్గదర్శకత్వాన్ని అందించాలి. విద్యా విషయంలోనూ
వృత్తి విషయంలోనూ మార్గదర్శకత్వం కలిగించడంలో మన పాఠశాలలు ఆశించినంతగా ప్రయత్నించడం లేదు. కొద్దిమంది ఔత్సాహిక ప్రధానోపాధ్యాయులే

0: ఈ సందర్భంలో చొరవచూపుతున్నారు. ప్రతి పాఠశాలలోనూ ఒక మార్గదర్శక విభాగాన్ని నెలకొల్పాలి. ఔత్సాహికులైన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధాన ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఈ సందర్భంలో ఇతర సంస్థల నుండి, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల నుండి అవసరమైన సహకారాన్ని పొందవచ్చు. ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం కలుగజేయడంలో వారికి పాఠ్యాంశ ప్రదర్శనలు ఇవ్వడం, నిష్ణాతులచే విస్తరణ ఉపన్యాసాలు ఇప్పించడం, నూతన పోకడలను అమలు చేయడంలో సహాయ సహకారాలు అందించడం, వృత్యంతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం, వారి సమస్యలు వారు తీర్చుకోవడంలో క్రియాశీల పరిశోధన కార్యక్రమంలో శిక్షణ ఏర్పాటు చేయడం వంటి వివిధ రకాలైన కార్యక్రమాలను ప్రధాన ఉపాధ్యాయుడు నిర్వహించాలి. ఉపాధ్యాయులు తమ బోధనను పటిష్టంగా చేయడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేసుకోవడంలో ప్రధాన ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వం కలగచేయాలి. ప్రస్తుత పరిస్థితులలో పాఠశాల కమిటీలకు, మండల విద్యాశాఖాధికారులకు పాఠశాలల అవసరాలను తెలుసుకోవడంలోనూ, విద్యా వాలంటీర్ల సేవలను పొందడంలోనూ తగిన సహాయం అందించవలసి ఉంటుంది. సామూహిక పాఠశాల వ్యవస్థ నాయకునిగా ఇతర పాఠశాలలకు, అనియత విద్యా కేంద్రాలకు మార్గదర్శకత్వం కలగజేయాలి. ఉపాధ్యాయులు వారికి సంబంధించిన విషయాలలో వివిధ అధ్యయనాలను చేపట్టడంలో మార్గదర్శకత్వం కలగచేయాలి. విద్యా మార్గదర్శకత్వం ప్రధానంగా విద్యార్థి యొక్క విద్యావసరాలు, సామర్థ్యాలు, ఉద్యోగ అభిరుచులు ప్రకారం అతడు విద్యారంగంలో విజయం సాధించుటకు సహాయపడు విద్యా ప్రణాళిక కాబట్టి విద్యా మార్గదర్శకత్వం విద్యార్థి విద్యకు సంబంధించిన అన్ని అంశాల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ మార్గదర్శకత్వం విద్యార్థులు పాఠశాలకు సర్దుబాటు అయ్యేటట్లు చేయడంతో పాటు వారి అభ్యసనను కూడా మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. విద్యార్థులు వారి శక్తి సామర్థ్యాల మేరకు అభ్యసించకపోయినా, పాఠశాల విషయాల పట్ల అయిష్టత ఉన్నా, చదివింది అర్థం కాకపోయినా, పరీక్షలకు సరిగ్గా తయారు కాలేకపోయినా, పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినా వారికి తగిన మార్గదర్శకత్వాన్నిచ్చి అభ్యసనను మెరుగుపరిచి తద్వారా అధిక సాధన పొందడానికి ఈ మార్గదర్శకత్వం తోడ్పడుతుంది. దీని ద్వారా విద్యా మార్గదర్శకత్వం విద్యార్థి మరియు విద్యా సంబంధిత అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. పాఠశాలలో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులే కాక ఉపాధ్యాయులు కూడా మార్గదర్శకులుగా ఉంటారు. పాఠశాలలో మంచి వాతావరణాన్ని కల్పించడం ఉపాధ్యాయుని యొక్క ముఖ్య బాధ్యత. తద్వారా విద్యార్థులలో అత్యధిక అభ్యసనను పెంపొందించడం, కులం, జాతి, మతం, ప్రాంతం, లింగం మొదలైన వాటితో నిమిత్తం లేకుండా పిల్లలందరికీ విద్యనందించాలనేది నిర్వివాదాంశం. ప్రతి ఒక్కరికి తమ సామర్థ్యాలను పెంపొందించుకుని అభ్యసనను అత్యధికం చేసుకునే అవకాశం ఉండాలి. విద్యార్థులకు గల విద్యా సంబంధిత సమస్యలకు గాను మార్గదర్శకత్వం అందించుటకు వారి విద్యా స్థాయిని పరిగణనలోకి తీసుకుని చర్చించుకోవాలి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి యొక్క విద్యార్థికి చదువుట, వ్రాయుట, గణితంనందు 3 R's ఇబ్బందులను తొలగుటకు తగు సలహాలు ఇవ్వడం. అందరికీ ప్రాథమిక స్థాయిలో పాఠ్యాంశములు ఒకటే గనక వారి ప్రత్యేక అభిరుచి గమనించి దానికి అనుగుణంగా విద్యను అందించాలి. ప్రాథమిక స్థాయిలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, చలన కౌశలాలకు సంబంధించిన కృత్యాలను నిర్వహిస్తూ వారికి తగిన ప్రోత్సాహం ద్వారా అభ్యసనలో చురుకుగా పాల్గొనేటట్టు చేయవచ్చు. సెకండరీ స్థాయి విద్యార్థులకు వీరు కౌమార దిశలో ప్రవేశిస్తాడు కావున వారి ప్రజ్ఞాశక్తి సామర్థ్యాలు చాలా హెచ్చు స్థాయిలో ఉంటాయి. విద్యార్థులు తమ శక్తి తాను తెలుసుకుని విద్యా విషయకంగా, వృత్తిపరంగా పరిసరాలలో ఎలా ఉపయోగమైన వ్యక్తిగా రూపొందగలడో తెలియచేయాలి. ఈ స్థాయిలో వ్యక్తిగత, సామాజిక జీవిత వివరాలు అందించాలి.
1: ఇంతవరకు మీరు పాఠశాల నిర్వహణలో మార్గదర్శకత్వం అనే పాఠం BED నుండి 2వ సెమిస్టర్ విద్యార్థుల కోసం డాక్టర్ పడాల లక్ష్మణ్ వివరించారు.
2: ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్. That was a program of

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. మల్లమ్మ కథ చిత్రం నుండి పి సుశీల ఆలపించిన దాశరథి గీతం, ఎస్పి కోదండపాణి సంగీతం.

0: మల్లమ్మ కథ చిత్రం నుండి పాట విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: నిలయంలో సమయం 6:40.

0: నిమిషాల నాటే 48 సెకండ్లు అయింది ప్రకటించిన కార్యక్రమం మరికొంతసేపట్లో. ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు పెట్టారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పాడి పశువుల పునరుత్పత్తికి మెరుగైన పోషణ గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు అందించే వివరాలు వినండి.
1: ముందుగా రైతు సోదరులకు నా యొక్క నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ పరశురాములు. నేను పశుపోషణ విభాగం పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులకు సంబంధించిన అంశం పాడి పశువుల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి మెరుగుదలకు పోషణలో తీసుకోవలసినటువంటి మెలకువలు. అంటే పాడి పశువుల పెంపకాన్ని చేపట్టేటువంటి రైతులు మెయిన్గా పాడి పశువుల పోషణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పాడి పరిశ్రమలో వారు వెచ్చిచ్చేటువంటి మొత్తం డబ్బులలో ప్రతిరోజు 60% డబ్బులు పోషణపైనే వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు పోషణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా అధిక ఉత్పత్తి కొరకు పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మనము ఫీల్డ్ లెవెల్లో చూసినట్లయితే రైతులు పశువులు పాలిచ్చే సమయంలో మాత్రమే వాటి యొక్క పోషణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా సమయంలో వాటిని అజాగ్రత్తగా సరైన పోషణ ఇవ్వకుండా పెంచడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళు రైతులు నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ రోజులలో పాడి పరిశ్రమ అనేది ఒక వాణిజ్యపరమైన సరళిలో పెంచడం జరుగుతూ ఉంటుంది. పురాతన కాలంలో పాడి పశువులను వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలకు పెంచుకోవడం, వారు వాళ్ళ వ్యవసాయేతర ఉత్పత్తులను ఉపయోగించి వాటికి మేతగా ఇచ్చుకుంటూ వాటి ద్వారా వచ్చినటువంటి పాలను ఎంత వస్తే అంతా తీసుకొని వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చుకోవడం జరిగేది. కానీ ఈ రోజులలో పాడి పశువుల పెంపకం అనేది వాణిజ్య సరళిలో జరుగుతుంది కాబట్టి చాలా అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని రైతులు ప్రతి అంశాన్నిపైన దృష్టి సారిస్తూ అధిక పాల ఉత్పత్తిని పొందే విధంగా, పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉండే విధంగా వాటి యొక్క పోషణను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో దీని కొరకు మనము పాడి పశువుల జీవిత చక్రంలో భాగంగా మొదటిది ఒక ముఖ్యమైన దశ చూడి దశ, అంటే గర్భస్థ దశ. ఈ దశలో మొదటి 3 నెలలు 6 నెలల వరకు మనకు పిండము పెరుగుతూ ఉంటుంది కానీ బరువు తక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. కానీ చివరి దశలో, చివరి ట్రైమిస్టర్ అంటాం, 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో పశువులు యొక్క పిండము అధికంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటికి ఆ సమయంలో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నటువంటి దాణాను మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కొరకు ముఖ్యంగా ఈ దశలో మనము పచ్చిమేత 15 నుంచి 20 కిలోలు, ఎండుమేత 3 నుంచి 4 కిలోలు, సమీకృత దాణ 12% ప్రోటీన్లు ఉన్నటువంటి సమీకృత దాణను 1 నుంచి 1.5 కిలో వరకు మనం అందించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఖనిజలవణ మిశ్రమాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. అలాగే చూడు నుండి పాడిగా మారేటువంటి పరివర్తన కాలం, అంటే ఇది ఈనడానికి 2 వారాల ముందు, దీన్నే మనం ఇంగ్లీష్లో ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. ఇది చాలా అతి కీలకమైన దశ. దీనిలో చాలా రకాల హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈ దశలో. ఎందుకంటే అప్పటిదాకా పాలివ్వని పశువు పాలిచ్చే దశకు చేరుతుంది, అప్పటిదాకా చూడిగా ఉన్న పశువు చూడి లేని పశువుగా మారుతూ ఉంటుంది. సో తద్వారా కొన్ని రకాల వ్యాధులకు, జీవ సంబంధమైన మెటబాలిక్ డిసీజెస్ గురయ్యే అవకాశం, ముఖ్యంగా పాల జ్వరము, కీటోసిస్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దశలో చాలా జాగ్రత్తగా మేపులను అందించాల్సి ఉంటుంది. ఈ దశలో జనరల్గా మనం పచ్చిమేతను 15 కిలోల వరకు, ఎండుమేతను 4 కిలోల వరకు, 14% ప్రోటీన్లు ఉన్నటువంటి సమీకృత దానాను 2 నుంచి 4 కిలోల వరకు మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఈ దశలో వీటికిచ్చే దానాలో నియాసిన్ అనేటువంటి విటమిన్ అధికంగా

మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు కొన్ని ఈస్ట్ కల్చర్స్ను కూడా వాటి యొక్క దానాల్లో జోడించి ఇవ్వాల్సి ఉంటుంది. సో తద్వారా మనము ఈ ఈనిన వెంటనే వచ్చేటువంటి కొన్ని వ్యాధులైనటువంటి మాయ వేయకపోవడము, పొదుగు వాపు రావడము, గర్భకోశ వ్యాధులు, కీటోసిసు, పాలజ్వరం వంటి వ్యాధులను మనము నివారించవచ్చు. ఈ విధంగా మనం పోషణ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈనడానికి 3 రోజుల ముందు, అంటే లాస్ట్ 3 రోజుల ముందు, ఈ దశలో ఎలాంటి సమీకృత దానాన్ని ఇవ్వకూడదు. పచ్చిమేతను కూడా ఇవ్వకూడదు. పూర్తిగా ఎండుమేత పైన మాత్రమే మేపాలి. అలాగే గోరువెచ్చని నీటితో తవుడును దానిలో కలిపి వాటికి కృతి రూపంలో, వాటికి దాన రూపంలో పశువుకు అందించాలి ఆ చివరి 3 రోజులు. తద్వారా ఈనడంలో ఇబ్బంది కాకుండా పశువు జరుగుతూ ఉంటుంది. అలాగే ఎలాంటి డైజెస్టివ్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఈనిన వెంటనే, అంటే పశువు ఈనిన తర్వాత నుండి ఆ మొదటి రోజు నుంచి 3 నుంచి 4 రోజుల వరకు పూర్తిగా మనం ఎలాంటి దానాన్ని ఇవ్వకుండా గోరువెచ్చని నీటితో తవుడు, ఆ నీటిలో మరపట్టినటువంటి మొక్కజొన్నలను, అలాగే బెల్లము, ఖనిజలవణ మిశ్రమము, ఉప్పు కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని పశువుకి ఈ మొదటి 3 రోజులు ఈనిన తర్వాత అందిస్తూ ఉండాలి. సో ఆ తర్వాత పశువు పాల ఉత్పత్తి చేసే దశకు మారుతుంది. పూర్తిగా ఆ పాలిచ్చే సమయాన్ని మనము పశువు జీవితంలో ఆ ఈనిన తర్వాత పాలిచ్చేటువంటి కాలాన్ని మనము 3 దశలుగా విభజించవచ్చు. అందులో మొదటి దశ 70 రోజుల వరకు ఉంటుంది. మధ్యస్థ దశ 70 నుంచి 200 రోజుల వరకు ఉంటుంది. చివరి దశ 200 నుంచి 300 రోజుల వరకు ఉంటుంది. అంటే ఆ పాలిచ్చే కాలాన్ని మనము 3 భాగాలుగా విభజించి మనం పోషణ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ మొదటి దశలో పాల ఉత్పత్తి అనేది రోజు రోజుకి గణనీయంగా పెరిగి వాటి యొక్క పీక్ స్టేజ్కి 70 రోజులు వచ్చే వరకు వాటి యొక్క పీక్, అంటే దానికి జన్యుపరంగా ఎంత మేర ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అంత మేర ప్రొడ్యూస్ చేసే దశకి 70 రోజుల వరకు పశువు అందుకుంటుంది. సో కాబట్టి ఈ దశలో మనము జాగ్రత్తగా మేపును అందించాల్సి ఉంటుంది. సో ఈ దశలో ముఖ్యంగా వీటికి ఇచ్చేటువంటి దానాలలో ఎక్కువ పాల ఉత్పత్తి జరుగుతూ ఉంది కాబట్టి, ప్లస్ కాల్షియం ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి వాటిలో బైపాస్ పోషకాలు అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి, కాల్షియం అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే వీటికి ఇచ్చే సమీకృత దానా ఈ దశలో ప్రోటీన్లు 17 నుంచి 18% ఉండే విధంగా చూసుకోవాలి. ఈ దానాను పచ్చిమేత ఎండుమేతతో పాటు 18% ప్రోటీన్లు ఉన్నటువంటి సమీకృత దానాను 3 నుంచి 5 కిలోల వరకు అందించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమీకృత దానను, అధిక పోషకాలు కలిగిన సమీకృత దానాన్ని దశలో అందిస్తున్నాం కాబట్టి పశువులకి అజీర్తి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమీకృత దానాతో పాటు మనము కొంత సోడాను కూడా లేదా మెగ్నీషియం ఆక్సైడ్ను కూడా కలిపి పశువుకి అందించాల్సి ఉంటుంది. సో తద్వారా వాటికి ఈ అజీర్తి సమస్య నుంచి మనము కాపాడవచ్చు. అలాగే 2వ దశ మధ్యస్థ దశ, ఇది పీక్ అంటే పూర్తిగా హై ప్రొడ్యూసింగ్ లెవెల్కి అందిన తర్వాత ఇది మెయింటెనెన్స్ దశ అంటాము. ఈ దశలో మనము అలాగే ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా అధిక పాల ఉత్పత్తి పొందడానికి మనకు మొదటి దశ కంటే మనం కొద్దిగా తక్కువ మాంసకృతులు ఉన్నటువంటి దానాను, అంటే 15 నుంచి 17% మాంసకృతులు ఉన్నటువంటి దానాను మనము అందించాల్సి ఉంటుంది. ఆ చివరి దశలో పాల ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది కాబట్టి మనము చాలా తక్కువ మాంసకృతులు ఉన్నటువంటి దానాను అందియచ్చు. ముఖ్యంగా 13% మాంసకృతులు ఉన్నటువంటి దానాను పచ్చిమేత ఎండుమేతతో పాటు అందించినట్లయితే అది ఎలాగూ తగ్గుముఖం పడుతుంది కాబట్టి పచ్చిమేత ఈ సమీకృత దాన సరిపోతుంది.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త

0: ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు, ఈ అంశం గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారాన్ని తెలియజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులకు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి ఈరోజు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
0: Bharat kanisam 8-9 deshalato vanijya charchalu jaruputondani, ivi dadapu 15 trillion dollarla GDP ni kaligi unnayani కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం, దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 1,50,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు, సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు

0: పొందేలా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధాన అంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5 అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేట్ పాలిటెక్నిక్ల నుండి 4 ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 trillion జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ

0: వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్ లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి.

0: ఈనాటి పశు విజ్ఞానం కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 232408852, మరొక నెంబర్ 233-2408853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఇల్లు వాకిలి కార్యక్రమంలో మాట్లాడటానికి డాక్టర్ బి దస్మాబాయి గారు. వీరు అసోసియేట్ ప్రొఫెసర్గా మరియు డిపార్ట్మెంట్ హెడ్గా పరాన్న జీవశాస్త్ర విభాగం పశు వైద్య కళాశాల మామ్నగర్లో వీరు సేవలు అందిస్తున్నారు. డాక్టర్ మీ దస్మాబాయి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: దస్మాబాయి గారు, ముఖ్యంగా పరాన్న జీవులు ఎన్ని రకాలు?
2: ఈ పరాన్న జీవులు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి, బాహ్య పరాన్న జీవులు, అంతర పరాన్న జీవులు. బాహ్య పరాన్న జీవులు అనగా గోమార్లు, పేలు, మిన్నలు, పిడుదలు, దోమలు, జోరీగలు, ఇవన్నీ కూడా పశువుల శరీరంపై ఉంటూ రక్తాన్ని పీల్చి రక్తహీనతకు గురి చేస్తాయి. సో దానివలన పశువు యొక్క శరీర బరువు కోల్పోవడం, పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా అంతర పరాన్న జీవులు, ఈ అంతర పరాన్న జీవులు ముఖ్యంగా 3 రకాలు, జలగలు. ఈ జలగలు జీర్ణాశయపు జలగలు, కాలేయపు జలగలు మరియు నులిపురుగులు, బద్ద పురుగులు, ఈ విధంగా ఉంటున్నాయి పశువుల్లో.
1: ఈ అంతర పరాన్న జీవులు అంటే ఏంటండి? అది పశువులకు వాటి వల్ల నష్టాలు ఏం జరుగుతుంటాయి?
2: ముఖ్యంగా ఈ అంతర పరాన్న జీవులు శరీరంలో వివిధ అవయవాల్లో ముఖ్యంగా కాలేయం కానీ, జీర్ణాశయ పొట్టలో కానీ స్థావరం ఏర్పరచుకొని పశువుల యొక్క పోషక పదార్థాలని సంగ్రహించి పశువుల్ని బలహీనపరుస్తాయి. తద్వారా పశువులు బక్కచిక్కిపోయి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి వ్యాధులకు లోనవుతాయి. పాడి పశువుల్లో పాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా జలగవ్యాధి బారిన పడి ఏటా ఎన్నో పశువులు మరణిస్తున్నాయి.
1: హలో,
3: నమస్కారం సార్.
1: నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చౌగాని సోమయ్య, అన్నగట్ల గ్రామం, ఆత్మపురి మండలం, సూర్యాపేట జిల్లా నుంచి.
1: డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి సార్.
3: మేడం గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
3: మేడం గారు, ఈ పరాన్న జీవుల వల్ల దాదాపు వర్షాకాలం వెంటనే వైరస్లు, బ్యాక్టీరియాలు డెవలప్ అవుతుంటాయి కదా?
2: అవునండి.
3: ఇప్పుడు ఈ పరాన్న జీవుల వల్ల ముఖ్యంగా పశువులలో ఎలాంటి నష్టం కలుగుతుంది? కొన్ని ప్రాణాపాయమైన ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గొర్రెలకు కానీ, మేకలకు కానీ, మామూలుగా గేదెలకైనా, కుక్కలు పిల్లలకైనా, అన్నిటికి కూడా చెప్పాలి.
2: అవునండి. ఇప్పుడు ముఖ్యంగా జీవాలలో అంటే పశువులు, మేకలు, గొర్రెల్లో ఇవి అంతర పరాన్న జీవుల నష్టం చాలా ఉంటుంది. ఈ వర్షాకాలంలో మేతకు వెళ్ళినప్పుడు మెరక ప్రాంతాల్లో మేతకు పంపించాలి, పొడి ప్రాంతాల్లోనే మేతకు పంపించాలి. చెరువులు కానీ, కుంటలు కానీ ఉన్న ప్రదేశాల్లో నత్తలు ఎక్కువగా ఉంటాయి, అటువంటి ప్రదేశాల్లో నత్తలకి పశువుల్ని మేపకూడదు. అదేవిధంగా ప్రతి సంవత్సరము 3 లేదా 4 సార్లు అంతర పరాన్న జీవుల నిర్మూలన కింద డీవార్మింగ్స్ చేస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ విధంగా మీరు కంపల్సరిగా డీవార్మింగ్ చేయించుకోవాలి 3 లేదా 4 సార్లు. లేకపోతే ఏదైనా ఎటువంటి

0: ఎటువంటి లక్షణాలు కనిపించినచో పారుడు గాని విరేచనాలు గాని దుర్వాసనతో కూడిన విరేచనాలు ఉన్నట్లయితే అటువంటి పశువుల్ని మీరు గుర్తించి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారి సలహా మేరకు మందుల్ని వాడాలి. ముఖ్యంగా ఇంక బాహ్య పరాన్నజీవుల కోసం మీరు ఏదైతే కుక్కలు పిల్లులు అడిగారో వాటి కోసం మనము కొన్ని ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేసుకోవాలి. అది బ్యూటాక్స్ ద్రావణం ఉంటుంది. ఆ బ్యూటాక్స్ ద్రావణాన్ని వాటర్లో 1 లీటర్ వాటర్లో 1 ml పోసుకొని దాన్ని స్ప్రే చేసుకోవాలి. ఏది పశువు యొక్క శరీర పైభాగంలో కానీ పశువులో ఉంచే షెడ్లల్లో కానీ దీన్ని చేస్తే మనకు వాటిని నిర్మూలించవచ్చును.
1: డాక్టర్ గారు, ఏకకణ ప్రోటోజీవ పరాన్నజీవులు ఏ విధంగా సంక్రమిస్తాయి?
0: ముఖ్యంగా ఏకకణ ప్రోటోజీవ పరాన్నజీవులు ఇవి గోమర్ల ద్వారా కానీ ఈకల ద్వారా కానీ వ్యాప్తి చెందుతాయి. ఇందులో గోమర్ల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు 2 రకాలు, బెబీషియోసిస్ అండ్ థైలేరియోసిస్. సో దీని వలన ఎక్కువగా పశువుకి ఫీవర్ ఉంటుంది, జ్వరం ఉంటుంది, హై ఫీవర్, అధిక జ్వరం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా లక్షణాలు చూస్తే విదేశీ కానీ సంకరజాతి ఆవుల్లో కానీ ఎక్కువగా కనిపిస్తాయి. అధిక జ్వరం ఉండి కండరాల వణుకు ఉంటుంది, చాలా రోజులు మేతకు తినవు, నీరసంగా కనిపిస్తాయి, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గుతుంది, కళ్ళ వెంట నీరు, ముక్కు నుండి స్రావాలు కారుతాయి, దగ్గు, శ్వాస కష్టమవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయము మూత్రం, రక్తంలో ఎరుపు రంగు లేదా కాఫీ రంగు మూత్రము యొక్క ప్రధాన లక్షణము ఏకకణ ప్రోటోజోవల వలన. అదేవిధంగా ఏకకణ ప్రోటోజోవ పారాసైట్ అయిన ట్రిప్నోజోమ్స్, ట్రిప్నోజోమ్స్ కూడా దానినే కుందేటి వెర్రివ్యాధి అంటారు. ఇవి ముఖ్యంగా జోరీగలు, టెబనస్ కానీ స్టొమాక్సిస్ అనే జోరీగల వలన ఇది వ్యాప్తి చెందుతుంది.
1: సంక్రమణ ఏ విధంగా జరుగుతుందంటారు?
0: సంక్రమణ ఎక్కువగా ఇవి పిడుదలు కానీ గోమర్లు కానీ ఈగల ద్వారా కానీ ఈ ఏకకణ ప్రోటోజోవన్ పారాసైట్స్ సంక్రమణ జరుగుతాయి. ఇవి శరీరం పైన ఉంటూ రక్తం పీల్చుకుంటూ ఎప్పుడైతే రక్తాన్ని పీల్చుకుంటాయో ఆ పీల్చుకునే సమయంలో దాని యొక్క శరీరంలో ఉండే పారాసైట్ని పశువు శరీరంకి వెళ్ళించి అప్పుడు అది వ్యాధి బారిన పడేటట్టు చేస్తాయి.
1: జలక వ్యాధి అనగానేమి, అది ఎలా వ్యాపిస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది?
0: జలగ వ్యాధి ముఖ్యంగా జలగలు 2 రకాలుగా ఉంటాయి, జీర్ణాశయపు జలగ వ్యాధి, కాలేయపు జలగ వ్యాధి. ఈ జీర్ణాశయపు జలగలు ముఖ్యంగా రూమెన్ అండ్ రెటిక్యులం అరలలో స్థావరం ఏర్పరచుకొని అక్కడ వ్యాధి పశువుల్లో దీర్ఘకాలికంగా సోకి మేత తినకపోవడము, బరువు కోల్పోవడం, రక్తక్షీణత, కండరాలు కృశించడము, దవడ క్రింద నీరు చేరడం, పాల ఉత్పత్తి తగ్గడం వంటివి కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ జలగలు నత్తల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ నత్తలు మధ్యవర్తులుగా ఉండి ఈ యొక్క జలగల్ని సంక్రమణ చెందేలా చేస్తుంటాయి.
1: అంతర పరాన్నజీవులు సోకిన పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అది సోకుతుందని ఏమన్నా ముందస్తుగా ఏమన్నా రైతులకు తెలుస్తాయా?
0: ఈ పరాన్నజీవులు సోకిన పశువులు ముఖ్యంగా విరేచనాలు ఉంటాయి. అది దుర్వాసనతో కూడిన విరేచనాలు. దానితో పాటు పశువు యొక్క బరువును కోల్పోతుంటాయి. అదేవిధంగా పాల ఉత్పత్తి తగ్గిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా విదేశీ కానీ సంకరజాతి ఆవుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. విరేచనాలు, ఈ 2 లక్షణాలతోటి మనం వాటిని గుర్తించవచ్చును.
1: నత్తల మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి, దాని యొక్క నిర్మూలన ఏ విధంగా ఉంటుంది?
0: ముఖ్యంగా ఈ జలగ వ్యాధికి నత్తలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. ఈ నత్తల నిర్మూలన కోసము మనము చెరువులు, రిజర్వాయర్లలో గౌరమి చేపలను కానీ బాతులను కానీ పెంచవచ్చు. ఈ గౌరమి చేపలు, బాతులు నత్తలను తినివేస్తాయి. దానివల్ల మనం నత్తల యొక్క సంఖ్యను తగ్గించవచ్చును. అదేవిధంగా చెరువు అంచు చుట్టూ కానీ కుంటల్లో కానీ కుంకుడుకాయ చెట్లను నాటాలి. అప్పుడు ఈ కుంకుడుకాయ ఆ చెరువుల్లో పడే రసాన్ని తీస్తాయి. ఆ రసం నత్తలను నాశింపజేస్తుంది. అదేవిధంగా అది కాకుండా ఒకటి మైలుతుత్తం, దాన్నే కాపర్ సల్ఫేట్ అంటాము. ఆ మైలుతుత్తం వాడినట్లయితే నత్తలను నశింపజేయవచ్చును. ఈ మైలుతుత్తంని ఇసుకతో, 1 గ్రామ్ మైలుతుత్తంకి 6 గ్రాముల ఇసుక కలిపి 1 ఎకరాకి 15 కిలోల చొప్పున మైలుతుత్తాన్ని మనము స్ప్రే చేసినట్లయితే నత్తలను నిర్మూలించవచ్చును.
1: డాక్టర్ బి దస్మాబాయి గారు, ఇప్పుడు దూడల్లో ఏలికపాము అంటే ఏమిటి, ఆ వ్యాధి ఎలా వస్తుంది, వాటి లక్షణాల గురించి తెలియజేయండి.
0: ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన

0: విషయం ఏంటంటే, దూడల్లో అప్పుడే పుట్టిన దూడల్లో 15 రోజుల తర్వాత ఈ ఏలిక పాముల సంఖ్య పెరిగి ఏలిక పాములు జీర్ణాశ పొట్టలో ఉండి ఆహారాన్ని ఆ పాలను శోషణ చేయకుండా విరోధించి ఇవి పశువు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సో ఏలిక పాములు ముఖ్యంగా ఈ దూడలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాయ ద్వారా సంక్రమణ జరిగి ఆ దూడ పుట్టిన తర్వాత ఈ లార్వాలన్నీ కూడా పెద్దదిగాయి ఏలిక పాములకు తయారవుతాయి. ఈ దూడ పుట్టిన 15 రోజుల తర్వాత ఏలిక పాముల నిర్మూలన కోసము పైపర్జిన్ అనే మందుని వాడినట్లయితే దాన్ని మనము తగ్గించవచ్చును.
1: జోరీగలు గోమారులు ఏ విధంగా నిర్మూలిస్తారు?
0: ముఖ్యంగా ఈ జోరీగలు ఈ గోమారులు ఏకకణ ప్రోటోజోవన్ పారాసైట్స్ని ట్రాన్స్మిట్ సంక్రమణ చేస్తాయి. సో వీటిని నిర్మూలించడానికి మనము డీడీటీ కానీ బిహెచ్సి కానీ డెల్టా మెథ్రిన్ బ్యూటాక్స్ లాంటి ద్రావణాన్ని ఉపయోగించి స్ప్రే చేయడం వలన మనం నిర్మూలించవచ్చు. అదే కాకుండా మనము పశువు మీద గోమారులు ఉన్నప్పుడు ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ని కూడా వాడవచ్చును. ఐవర్మెక్టిన్ 0.2 mg/kg బాడీ వెయిట్ అంటే 50 kg శరీర బరువుకి 1 ml ఐవర్మెక్టిన్ని చర్మం కింద వేసినట్లయితే మనము ఆ డిసీజ్ ట్రాన్స్మిషన్ని తగ్గించవచ్చును.
1: ఈ జోరీగలు అంటే ఈగలు కూడా రాకుండా నెట్లేయటం ఇలాంటి ఏదైనా ఏర్పాట్లు చేస్తారు?
0: ముఖ్యంగా ఈ జోరీగలు చాలా పెద్దగా ఉంటాయి. మన ఇళ్లలో వచ్చే ఈగల్లో కాకుండా పెద్దవిగా ఉండి ఎక్కువ రక్తాన్ని పీలుస్తాయి. వీటిని రాకుండా ఉంచాలంటే మనం నెట్లను ప్రొవైడ్ చేయవచ్చును. అదేవిధంగా మనము షెడ్లల్లో పరిశుభ్రతను పాటించాలి. చెత్త రొచ్చు చెత్త చెదారం లేకుండా ఉంచాలి. అట్లా ఉంచినట్లయితే మనము ఈ ఈగల బెడదను తగ్గించవచ్చును.
1: ఇప్పుడు బాహ్య పరాన్నజీవులు అంటే మనకు తెలుస్తుంది, అంతర్పరాన్నజీవులు వాటికి సంక్రమించాయని మనకు ఎలా తెలుసుకోగలుగుతాం?
0: ముఖ్యంగా ఈ అంతర్పరాన్నజీవులు ఎప్పుడైతే పశువు మేతకెళ్ళినప్పుడు తొలకరిలో అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్స్ కానీ ఎక్కువగా గడ్డి మీద ఈ వర్షపు జల్లులు ఉంటాయి. ఈ వర్షపు జల్లుల్లో ఈ లార్వాలు అనేటివి అధిక సంఖ్యలో ఉండి దాని ద్వారా సంక్రమణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ముఖ్యంగా వర్షాల్లో ఎక్కువగా మేతకు పంపకూడదు.
1: అంటే అంతర్పరాన్నజీవులు అనేది వర్షాకాలంలోనే ఎక్కువ వస్తాయి?
0: వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ పశువులు జీవాలు మేతకెళ్ళినప్పుడు పేడను ఇస్తాయి. ఆ పేడలో ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ కాస్త లార్వాలుగా మారి లార్వాలు అక్కడ ఉండే పశుగ్రాసం పైన ఎక్కి అవి వేరే పశువుకి సోకడానికి రెడీగా ఉంటుంది. సో దాని ద్వారా ఎక్కువగా సంక్రమణ జరుగుతుంది. అందుకే వర్షాకాలంలో అంతర్పరన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది.
1: ఇప్పుడు మేడం, ఇప్పుడు బయటకు వెళ్తే వెనకటి రోజుల్లో ఈ చెరువులకు తీసుకెళ్ళటం వీటిని మేపటానికి, ఇప్పుడైతే చాలామంది ఫామ్స్ క్రియేట్ చేసి 100-200 ఒక ఫామ్లో పెట్టి మేకలు కానీ ఈ బఫెలోస్ కానీ ఇవన్నీ పెడుతున్నారు, మరి వీటికి ఎట్లా ఈ అంతర్పరాన్న జీవుల బెడద ఉంటుంది?
0: వీటికి అంతర్పరాన్న జీవులు అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటికి కూడా బయట నుంచి మేత తీసుకొస్తారు కాబట్టి ఆ మేతలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మనము కంపల్సరీగా 3 లేదా 4 సార్లు అంతర్పరాన్న జీవుల మందులను వాడితే మనము వాటిని నివారించవచ్చును.
1: వీటికి ఎటువంటి మందులు వాడతారు మేడం, ట్రీట్మెంట్ విధానాలు తెలియజేయండి.
0: ముఖ్యంగా ఈ నిర్మూలన గురించి పైపర్జిన్ అనే మందుని కానీ దానివల్ల నులి పురుగుల్ని మనము నివారించవచ్చును. లేకపోతే నిక్లోజమైడ్ ఆక్సిక్లోజమైడ్ ఆల్బెండజోల్ ఫెన్బెండజోల్ లాంటి ద్రావణాలను తాగిపించవచ్చు 5 mg/kg బాడీ వెయిట్. అదేవిధంగా జలగల కోసము రఫాక్సనైడ్ నిక్లోజమైడ్ని తాగించవచ్చును. ఇంకా నులి పురుగుల కోసము ఫెన్బెండజోల్ కానీ ట్రైక్లోబెండజోల్ని కానీ వాడవచ్చును. ఇంకా మనము బాహ్యపరన్న జీవులను అంతరపరన్న జీవుల నులిపురుగులను నిర్మూలించడానికి ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ వాడితే మనం అన్నిటినీ నిర్మూలించవచ్చును.
1: అంటే ఈ నులిపురుగులు వాటిలో లేకుండా అంటే ప్రతి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వాటికి ఒక మందులాగా ఇవ్వాలి మేడం, ఎలా ఉంటుంది ఆ ప్రోటోకాల్ విధానం?
0: ప్రోటోకాల్ సంవత్సరానికి ఇప్పుడు 1 మార్చిలో అక్టోబర్లో 1 మళ్ళీ డిసెంబర్లో ఈ విధంగా సంవత్సరానికి 3 కానీ 4 సార్లు కానీ వేయించినచో మనము వాటిని నిర్మూలించవచ్చు. అదేవిధంగా అది కాకుండా జీవాలలో ముఖ్యంగా గొర్రెలు కానీ మేకలలో ఎప్పుడైతే ఒక షెడ్లో ఒక పశువుకి వ్యాధి ఉన్నప్పుడు దాని యొక్క లక్షణాలను బట్టి దాన్ని పేడ పరీక్ష చేయించుకొని దగ్గరలో ఉండే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేడ పరీక్ష చేయించుకొని ఒక పశువుకి ఒకవేళ పరాన్నజీవులు ఉన్నట్లు తెలిసినట్లయితే ఆ పశువులకి మనము అంతరపరాన్న నిర్మూలన మందుల్ని వాడవచ్చును.
1: ఇప్పుడు పిల్లలకి వ్యాక్సిన్లు వేసినట్లే ఈ అంతర్పరాన్న జీవులు కానీ బాహ్య పరాన్న జీవులు కానీ పశువులకు సంక్రమించకుండా ఒక ప్రోటోకాల్ ఒక 1 ఇయర్ ఇగో ఇది రాకుండా ఇట్లా ఇది రాకుండా ఇట్లా వ్యాక్సినేషన్ కానీ అలాంటి మందులు ఏమన్నా ఒక షెడ్యూల్ ఏమైనా ఉందా మీద?
0: షెడ్యూల్ ఉంటుందండి. ముఖ్యంగా

0: ఈ అంతరపరాన్న జీవుల నిర్మూలన కోసము వ్యాక్సిన్స్ అనేటివి కమర్షియల్గా రాలేదు. కొన్ని వ్యాక్సిన్స్ అయినా కానీ అవి చాలా కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి ఈ డివార్మర్స్ ద్వారా మనం ముఖ్యంగా తగ్గించవచ్చును. డివార్మర్స్ని అది ఒకటే డివార్మింగ్ని వాడకుండా మాటి మాటికి మార్చి మార్చి వాడినట్లయితే ఉన్న అన్ని పరాన్న జీవులను నిర్మూలించవచ్చును. కానీ ఏకకణ ప్రోటోజోవన్ పారాసైట్స్ నిర్మూలించడానికి ముఖ్యంగా విదేశీ కానీ సంకరజాతి ఆవుల్లో కానీ థైలేరియోసిస్ వ్యాధిని నిర్మూలించడానికి రక్షవ్యాక్టి అనే వ్యాక్సిన్ దొరుకుతుంది. ఈ రక్షవ్యాక్టి మన హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యునలాజికల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడ నుంచి తీసుకొని మనం వాడవచ్చును.
1: ఇప్పుడు ఈ మన యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏదన్నా వీటి మీద ఏమైనా సబ్సిడీలు ఏమైనా ఇస్తున్నారా మేడం?
0: ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అంతరపరాన్న జీవుల నిర్మూలన కోసము ఫ్రీగానే మందులని పంపిణీ చేస్తున్నారు. ఈ రైతు సోదరులందరూ కూడా దాన్ని గుర్తుంచుకొని సంవత్సరానికి 3 లేదా 4 సార్లు వాడవచ్చును. అప్పుడు వాళ్ళ యొక్క అంతరపరాన్న జీవుల నిర్మూలన గురించి నిర్మూలన చేయవచ్చును. అదేవిధంగా వాళ్ళకు జరిగే నష్టాన్ని కానీ వాళ్ళకు జరిగే పాల ఉత్పత్తి దిగుబడిని కానీ మాంసం ఉత్పత్తి దిగుబడిని కానీ తగ్గించుకోవచ్చు.
1: ఈ పరాన్న జీవశాస్త్ర విభాగం నుండి ఈ రైతులకు తెలియజేయటం కోసం ఏదన్నా మీరు బుక్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రింట్ చేయటం కానీ లేకపోతే ఆడియోలు వీడియోలు ఏదైనా చేసే విధానాలు ఏమైనా ఉన్నాయా మేడం వాళ్ళు తెలుసుకోవడం కోసం?
0: ముఖ్యంగా మేము ఇవి తెలుసుకోవడం కోసము మేము క్యాంపులు పెడుతుంటాము, యానిమల్ హెల్త్ క్యాంప్స్ అని. అది నెలకొకసారి 15 రోజులకు ఒకసారి కాలేజీ తరఫున వెళ్ళి మేము ఆ మండలాల్లో ఊర్లలో క్యాంపులు పెడుతుంటాము. ఆ క్యాంపులో మేము అవగాహన సదస్సు కింద ఈ పరాన్నజీవుల నిర్మూలన కానీ ఇంకా ఏదైనా వేరే వ్యాధుల నిర్మూలన కానీ మేము రైతులకు చెప్తుంటాము.
1: ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉంది కదా మేడం, వీటికి అసలు ఇవి రాకుండా మనం చేయడానికి ఏదన్నా అవకాశం ఉందా అంటే ఈ కడుపులో ఉన్నప్పుడే?
0: అయితే ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టు ఏదైతే దూడల్లో ఏలికపాము మనం అనుకున్నట్లయితే ఆ ఏలికపాములను మనము రాకుండా నివారించవచ్చు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లికి సేఫ్ డ్రగ్స్ని ఇవ్వాలి. ఫెన్బెండజోల్ కానీ ఆక్స్ఫెండజోల్ని కానీ మనం త్రాగించినచో ఆ లార్వాలన్నింటినీ చంపేస్తుంది. అప్పుడు దూడల్లో ఏలికపాము బిడదను తగ్గించవచ్చును.
1: ముఖ్యంగా ఈ పరాన్న జీవులు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలకు వస్తూనే ఉన్నాయి కదా మేడం, వీటిని ఏదన్నా నిర్మూలన జరిగిందా అసలు పరాన్న జీవులు లేకుండా అయిపోయింది అని చేయగలిగారా?
0: అట్లాంటిలో ఒకటి ఉందండి, అది ఎక్కకన ప్రోటోజోన్ పారాసైట్, దట్ ఈ ట్రిప్నోజోమా ఈక్విపాడమ్. అంటే ఆ డిసీజ్ని మనము కంప్లీట్గా నిర్మూలించాము మన ఇండియాలో లేకుండా. అది డొరైన్ అనే వ్యాధి మాత్రం నిర్మూలన జరిగింది, ముఖ్యంగా అది గుర్రాల్లో అండి. కానీ ఈ కుక్కలు పిల్లులు మేకలు గొర్రెలు మాత్రం అలాంటి నిర్మూలన మాత్రం ఏమీ జరగలేదు. క్రమం తప్పకుండా డివార్మింగ్ చేయడమే దీని యొక్క సరైన మార్గం.
1: ఇప్పుడు ఈ పరాన్న జీవుల ద్వారా అవి కొంచెం ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు అవి వాటినే కట్ చేసి మనుషులకి వాటిని చేసుకోవటం తయారు చేసుకోవటం వల్ల ఏదైనా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది?
0: అది కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఇది జూనోసిస్ డిసీజ్ అంటాము. ముఖ్యంగా ఈ పరాన్న జీవుల ద్వారా ఏదైతే కలుషితంగమైన మీట్ కానీ అంటే అన్కుక్డ్ అంటే పచ్చి మాంసంని తినడం వల్ల కొన్ని టీనియా అనే పారాసైట్స్ సోకుతుంది. దానివల్ల మనుషులకి జూనోటిక్ డిసీజెస్ వస్తాయి, దాన్ని న్యూరోసిస్ట్ సర్కోసిస్ అంటాము. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పంది మాంసం కానీ లేకపోతే బీఫ్ కానీ మనము వాటిని థరోగా కుక్ చేసి వాడవలెను.
1: ఇప్పుడు సపోజ్ ఉడకబెట్టింది తింటే దానివల్ల వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
0: ఉడకబెడితే అది దాంట్లో ఉండే పారాసైట్ అనేది చనిపోతుంది. సో అది మనం డిసీజ్ రాదండి.
1: ముఖ్యంగా ఈ పరాన్న జీవులు ఇప్పుడు చాలా రకాలుగా చెప్పారు కదా మేడం, ఎక్కువ రైతులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరాన్న జీవులు ఏంటి, అంటే వీటిని రాకుండా పశువులకు జాగ్రత్త పడాల్సిన అంశాలు ఏమిటి?
0: ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయము ఇవి గొర్రెలలో మేకలలో ఎక్కువగా ఉంటుంది. మేకల కంటే గొర్రెలలో ఎక్కువగా ఉంటుంది. హీమాంకస్ అనే నులి పురుగు చాలా ఎక్కువగా సోకుతుంది. కాబట్టి రెగ్యులర్గా డివార్మింగ్ చేయించుకోవాలి. అదేవిధంగా ఏదైనా పశువు ఇట్లాంటి పరాన్నజీవి సోకినట్లు లక్షణాలు కనిపించినట్లయితే ముఖ్యంగా దవడ కింద నీరు చేరడము, నీరసించిపోవడము, బలహీన పడడము, మేత తినకపోవడము, రక్త క్షీణత, అనీమియా వంటి లక్షణాలు ఉన్నట్లయితే దానిని దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకొని తగు మందులను వాడవలెను. సో ముఖ్యంగా గొర్రెలలో ఎక్కువగా వచ్చేది హిమాంకస్ అనే పారాసైట్. సో దానిని మనము నిర్మూలించవచ్చును.
1: ఇప్పుడు ఏకకణ ప్రోటోజీవాలు అన్నారు మేడం, ఏకకణ ప్రోటోజీవాలు రాకుండా రైతులు ఎలా జాగ్రత్తలు పడాలి, అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఎలా తెలుసుకోగలుగుతారు, ఏ ఏ మందులు వాడతారు?
0: ముఖ్యంగా ఈ ఏకకణ ప్రోటోజోన్ పారాసైట్స్ నిర్మూలన కోసము ఏం చేయాలంటే రైతులు గోమారులు పిడుదలు శరీరం పైన రాకుండా చూసుకోవాలి. అంటే షెడ్లను కానీ కొట్టాలను కానీ నీట్గా ఉంచుకోవాలి. నీట్గా ఉంచుకోవడం ఇన్ ద సెన్స్

ట్రాక్స్ క్రెవిసెస్ ఎక్కువగా మూలలకి కానీ లేకపోతే ఎక్కడైతే పగుళ్ళ చోట్లలో ఈ గోమారులు వెళ్ళి దాక్కుంటాయి. సో అందులో వెళ్ళి గుడ్లను పెట్టి అవి గుడ్లు కాస్త లార్వాగా మారి ఆ లార్వాలు

0: వెర్రి వ్యాధిని ట్రిప్నోజోమియాసిస్ అని అంటాము. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో పశువుల్లో సోకే కుందేటి వెర్రి వ్యాధి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని సర్రవ్యాధి అని కూడా అంటారు, లేకపోతే తిక్క రోగం అని కూడా సంబోధిస్తుంటారు. ఇది ట్రిప్నోజోమా ఎవాన్సి అనే ఏకకణ జీవి వల్ల ఈ వ్యాధి పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధికారక క్రిములు రక్తంలోని ఎర్ర రక్త కణాలను వెలుపల ఉండి పోషక పదార్థాన్ని గ్లూకోజ్ని సంగ్రహిస్తాయి. దీనివల్ల పశువులు రక్తహీనతకు నరాల బలహీనతకు గురవుతాయి. దాంతోపాటు ముఖ్యంగా గుర్రాలు, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కూడా వ్యాధి సంక్రమణ జరుగుతుంది. ఇంకా దేశవాళీ కానీ సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తరచుగా కనబడుతుంది.
1: బేబీసియోసిస్ వ్యాధి అంటే ఏంటి మేడం?
0: బేబీసియోసిస్ అంటే బేబీషియోసిస్, గోమార్ల కాట ద్వారా ఆరోగ్యకరమైన పశువులకు వ్యాప్తించే ఈ బేబీషియోసిస్ అనే వ్యాధి బేబీషియా బైజమిన కానీ బేబీషియా బోవిస్ అనే ఏకకణ పరాన్న జీవుల ద్వారా పశువుల్లో, జీవాల్లో, కుక్కల్లో సోకుతుంది. ఈ గోమార్ల కాటకు గురైన పశువుకి 5 నుంచి 10 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన పశువు ముఖ్యంగా అధిక జ్వరము, కండరాల వణుకు, మేత తినవు, నెమరు వేయవు, నీరసంగా ఉంటాయి. అదేవిధంగా మూత్రంలో రక్తంతో కూడి ఎరుపుగా లేదా కానీ కాఫీ రంగులో కానీ ఉంటుంది. ఈ వ్యాధి కూడా పాడి పశువుల్లో పాలను తగ్గించడం కానీ, దుక్కి దున్నే పశువుల్లో పని సామర్థ్యాన్ని సన్నగిల్లడం కానీ ఇట్లాంటివి చేస్తుంటాయి.
1: తెలరియాసిస్ వ్యాధి అంటే ఏమిటి? ఎక్కువగా వింటుంటాం సంకరజాతి ఆవుల్లో ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటాయి అని, ఏంటి మేడం దాని గురించి తెలియజేయండి.
0: ముఖ్యంగా తెలరియాసిస్ వ్యాధి కూడా ఎక్కువగా ఇది విదేశీ కానీ సంకరజాతి పాడి పశువులకు సోకుతుంది. హైలోమా జాతికి చెందిన గోమార్ల కాటు ద్వారా వ్యాపించే ఈ తెలరియా వ్యాధి తెలరియా అన్యులేటా అనే ఏకకణ జీవి వల్ల సోకుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు, వ్యాధి సోకిన ఆవులు అధిక జ్వరం కలిగి చాలా రోజులు మేతమేయవు, నీరసంగా ఉంటాయి, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గుతుంది, కళ్ళ వెంట నీరు, ముక్కు నిండు స్రావాలు కారుతాయి, దగ్గు, శ్వాస కష్టమవుతుంది, పశువులు గోడకు తలను ఆనించి ఉంటాయి, తలబడుతూ లేవలేకపోతుంటాయి, కాళ్ళు విదిలిస్తూ స్పృహ కోల్పోతాయి, ముదురు గాని పసుపచ్చ మూత్రం పోస్తుంటాయి, రక్తంతో కూడిన విరేచనాలు, రక్తక్షీణత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కండరాల వణుకు, లింపు గ్రంథుల వంటి వ్యాపు అనేది కనిపిస్తుంది. అదేవిధంగా శ్వాసకోశంలో నీరు చేరి శ్వాస కష్టమవుతుంది.
1: డాక్టర్ బి దస్మాబాయి గారు, ఇందాక మీరు చెప్పారు జలగ వ్యాధి సోకటం వల్ల జరిగే నష్టాలు ఏమిటి, అయితే ఈ జలగ వ్యాధిలో కూడా జీర్ణాశయపు జలగ వ్యాధి, కాలేయపు జలగ వ్యాధి ఇలా చెప్తూ ఉంటారు కదా మేడం, ఏంటి వాటి గురించి తెలియజేయండి.
0: ముఖ్యంగా ఈ జీర్ణాశయపు జలగ వ్యాధి పారాంఫిస్టోమ్ స్పీషీస్ ద్వారా జరుగుతుంది. ఈ జీర్ణాశయపు జలగలు రూమెన్ రెటిక్యులం అనే పొట్ట అరలల్లో ఉండి వ్యాధిని కలగజేస్తుంటుంది. అదేవిధంగా కాలేయపు జలగ వ్యాధి, కాలేయపు జలగ వ్యాధి ఫ్యాషియోల హెపాటికా, ఫ్యాషియోల జైగాటికా అనే పారాసైట్ ద్వారా జరుగుతుంది. సో ఇవి నత్తలు మధ్యవర్తులుగా వ్యవహరించడం వల్ల నత్తల్లో ఈ మిరాసిడియం అనే చిన్న లార్వాలు నత్తల్లో చేరి అవి సర్కేరియల్గా మారి, సర్కేరియాలు కాస్త ఆ నత్తల నుంచి బయటకు వచ్చి అవి మెటాసర్కేరియల్గా మారి, మెటాసర్కేరియాలు గడ్డి మీద ఉంటూ ఎప్పుడైతే ఈ జీవాలు గడ్డిని మేత వెళ్ళినప్పుడు ఆ మేత తినడం వల్ల మెటాసర్కేరియాలు కాస్త చిరు సర్కేరియాలుగా మారి అవి పొట్టలో వెళ్ళేసి పెద్దగా తయారవుతుంటాయి.
1: హలో సార్, ఎక్కడ నుంచి
2: మాట్లాడుతున్నారు? ఇప్పుడు
1: మీరు ఎక్కడ నుంచి సార్? మీ పేరు?
2: కర్నూలు జిల్లా మాది.
1: మీ పేరండి?
2: కిష్టయ్య.
1: కిష్టయ్య గారు మేడం లైన్లో ఉన్నారు, చెప్పండి సార్.
2: పాలకు రేటు పడతలేదు, మరి అడుగుదామని.
0: కిష్టయ్య గారు, మీకు పాల ఉత్పత్తి తగ్గిపోయిందంటే మీరు ముఖ్యంగా పశువుకి సమీకృత దానాను వాడాలి, అదేవిధంగా పచ్చిమేత వాడాలి. సమపాలల్లో సమీకృత దానా అంటే మినరల్ మిక్చర్ దొరుకుతుంది, మినరల్ మిక్చర్ను వాడాలి. మీరు ఇప్పుడు కరీంనగర్ అంటున్నారు కదా, కరీంనగర్ దగ్గరలో కోరుట్ల వెటర్నరీ కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజీకి వెళ్ళి మీరు మినరల్ మిక్చర్ని కొనుక్కొని వాడినట్లయితే మీ పాల ఉత్పత్తి సంఖ్యను పెంచవచ్చునండి.
1: ముఖ్యంగా మేడం ఈ పరాన్న జీవుల ప్రభావం పాల ఉత్పత్తి పైన కూడా పడుతుందా?
0: ముఖ్యంగా ఈ పరాన్న జీవులు చేసేది బరువుని తగ్గించేసి, పాల ఉత్పత్తిని తగ్గించేసి పునరుత్పత్తిని కూడా తగ్గింపజేస్తుంది. అందువలనే ముఖ్యంగా వీళ్ళు 3 లేదా 4 సార్లు డివార్మింగ్ ప్రోగ్రామ్ని ఆచరించాలి.
1: సో రెగ్యులర్గా డివార్మింగ్ చేయటం వల్ల పాల ఉత్పత్తి పెంచవచ్చు అంటారు?
0: అదేవిధంగా అవునండి, ఎందుకంటే మనం ఎప్పుడైతే అంతరపరాన్న జీవులను నిర్మూలిస్తామో అది పోషక పదార్థాలన్నింటినీ పారాసైట్ అనేది పోషక పదార్థాన్ని సంగ్రహించి పశువుల్ని బక్కచిమికి చెప్పి చేసి ఆ పాల ఉత్పత్తిని పెంచే క్రమంలో దాని యొక్క శరీర బల్బు కోల్పోవడం వల్ల పాల దిగుబడి కానీ మాంసం దిగుబడి కానీ తగ్గిపోతుంది. సో మనం ఎప్పుడైతే ఖచ్చితంగా సంవత్సరానికి 3 లేదా

0: మాంసాల డివార్మింగ్ చేసినట్లయితే మనము దాన్ని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయము, ఈ పాల ఉత్పత్తి కోసము మా పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ మినరల్ మిక్చర్ 30 రూపాయలకు కేజీ ప్యాకెట్లను అందజేస్తున్నారు. ఏ వెటనరీ కాలేజ్ అయినా, రాజేంద్ర నగర్ అయినా, కోరుట్ల అయినా, మామ్నూర్ అయినా, ఈ మినరల్ మిక్చర్ని తీసుకొని ఆ పాల ఉత్పత్తిని సంఖ్యను పెంచుకోవచ్చు.
1: మేడం, ఒక రైతు ప్రధానంగా ఒక గేదెను కొనడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా చూడాలి? ఇప్పుడు అది బక్క చిక్కిపోయిందంటే దాని పరాన్నజీవుల ప్రభావం ఉందా, లేదా ఎలా తెలుసుకోగలగాలి ఇది మంచిదా కాదా అని?
0: పశువు ఆరోగ్యము ఎప్పుడైనా వెటర్నరీ డాక్టర్ యొక్క ఆధ్వర్యంలోనే పశువుని మనము కొనాలి. మనం బక్క చిక్కిపోయిందా, ఆరోగ్యంగా ఉందా అని తెలుసుకోవాలంటే పశువుల డాక్టర్ సహాయంతో మనం తీసుకొని దాన్ని అన్ని పరీక్షలు చేయించి తీసుకోవడం ఉత్తమం.
1: అంటే ఈ పరాన్నజీవుల ప్రభావం ఉందని ఎటువంటి పరీక్షలు చేయొచ్చు?
0: ముఖ్యంగా పేడ పరీక్ష, ఈ అంతర పరాన్నజీవుల గురించి పేడ పరీక్ష, ఈ ఏకకణ ప్రోటోజోవన్ పారాసైట్స్ గురించి రక్త పరీక్ష చేస్తే మనం తెలుసుకోవచ్చును.
1: ఇప్పుడు సపోజ్ మేకల్ని కొనడానికి వెళ్ళినప్పుడు మేడం, వాటిలో ఎలా ఉందని చెప్పి ఎట్లా టెస్టులు చేయాలి వాటిని?
0: ఇప్పుడు ముఖ్యంగా బయట లక్షణాలను కూడా మనము కనిపెట్టొచ్చండి. అదేంటంటే డయేరియా, అంటే ఇప్పుడు విరేచనాలు, ఇప్పుడు పశువు విరేచనాలు ఇస్తుందా, వెనకాల కాళ్ళ మీద విరేచనాలు ఏమైనా వాటర్ వాటర్గా పడున్నాయా, లేకపోతే దగ్గుతున్నాయా, ముక్కు నుంచి స్రావాలు ఏమైనా వస్తున్నాయా, అవన్నీ లక్షణాలను చూసి మనము టెస్ట్ చేసి తీసుకోవాలి. అది కాకుండా దవడ కింద నీరు చేరి పొట్ట ఉబ్బినట్టుగా కనిపిస్తుంది, అప్పుడు కూడా మనము దాన్ని టెస్ట్ చేయించుకొని మనం కొనాలండి.
1: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ బి దస్మాబాయి గారు, ఈవిడ అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ హెడ్, అలానే పరాన్న జీవ శాస్త్ర విభాగం, పశు వైద్య కళాశాల మామ్నగర్ వరంగల్ నుంచి ఈరోజు మన శ్రోతలకు సమాధానం ఇవ్వడానికి వచ్చి వారి అమూల్యమైన సమాధానాలు అందించారు. నమస్కారం బి దస్మాబాయి గారు.
0: నమస్కారం సార్.
2: ఇంతవరకు పశు విజ్ఞానం కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు, ఈ అంశం గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. రేపటి ప్రసారంలో ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో వ్యవసాయంలో ఆధునీకరణ పద్ధతి గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో. సాయంకాలం 6:50 రేపు వ్యవసాయ సూచనలలో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి పెద్దపల్లి జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓదెల సంపత్ కుమార్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి రేపు రాత్రి 6:50. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి

0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు. మీకు ముందుగా శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలండి.
0: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు.
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధం వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ది కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి కానీ, ఇంకా ఇతర పథకాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి? మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
1: ఇది ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదికంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000తో పాటుగా, మూడు దఫాలుగా ఇచ్చే 6,000తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధులను జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
0: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
1: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వటం జరిగింది.
0: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000ని పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
1: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
0: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది. చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
1: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
0: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
1: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి. ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
0: శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరిచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
1: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో

0: తోటంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి? రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి. ఆ కావలసినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి? దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినినో సూపర్ ఎలినినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినినో.
1: అవును సార్, ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గర కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం, అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
0: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
1: సరే, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలు వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాలు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
0: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లపైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు. దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటం. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఎంటర్ అవ్వటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని 1 టన్నుకు వచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి

0: కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్ కి 50,000 రూపాయలు పంట అన్నారని వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకుని హెక్టార్ కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్ లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా అంటే ఒక కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సార్, చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డుల పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు
0: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి.
1: ఓకే,
0: అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తూ ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్కి ఉన్నటువంటి సంబంధంతో ఈ ఏజెంట్ ముందుగానే అతను ఓ 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఈనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్ లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఈ ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఈ ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తా ఉంది. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకుని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది ఏ మహారాష్ట్ర నుంచో ఏ పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటంలో కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టంలో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డులన్నింటికి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. ఆసియా ఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి. లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమావేశమై

మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 22A దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించామని వెల్లడించారు. రాష్ట శాసనమండలి మైనారిటీలు, ఎస్సీ సంక్షేమ కమిటీల సంయుక్త ప్రారంభ సమాపేశం ఈరోజు నిర్వహించారు. శాసనసభాపతి గట్టం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరైన ఈ సమాపేశంలో నూతన కమిటీ చైర్మన్లు, సభ్యులను అభినందించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రేపు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం సందర్భంగా జూమ్ వేదికగా జిల్లా కలెక్టర్లు, డీఎఫ్ఓలతో మంత్రి సన్నాహక సమాపేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు రామచందర్రావు ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఫీజుల బకాయి, బీజేపీ లడాయి పేరుతో 48 గంటల నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షకు మద్దతుగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన ఆంగ్ల కార్యక్రమం వెంటనే వింటారు.
1: హలో ఎవ్రీవన్, యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ అండ్ వీఆర్ యువర్ హోస్ట్ మస్రత్ జహాన్ అండ్ జాగృతి గండ్రా. యుల్ నౌ లిసన్ టు అ స్పెషల్ ఫీచర్ ఆన్ హైదరాబాద్ స్పైనరింగ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ స్పేస్ సైన్స్ ప్రొడ్యూస్డ్ బై ఆకాశవాణి హైదరాబాద్, నరేషన్ బై మిసెస్ మస్రత్ జహాన్ అండ్ మిసెస్ జాగృతి, అండ్ ప్రొడ్యూసర్ మిసెస్ నిహారా కానిటి. What if I told you that one of the India's most exciting new space stories is being written right here in Hyderabad, a city known for its Charminar, its biryani, its IT industry and its rich history, is now emerging as a major center for space technology and private space companies. But here's the question: how did Hyderabad get here? Did this story begin with a rocket? No, it began with a telescope. It began with people who looked at the night sky and asked questions. And more than a century later, those questions have taken us from observatories to universities to satellites and private rocket companies. And finally, to Vikram 1. A rocket designed and developed in Hyderabad and successfully launched into orbit in 2026. Today, we are going to explore a fascinating journey from astronomy to space science, from space science to space technology, and from government institutions to private space companies. So stay with us as we explore

0: Story of space. It is the story of human curiosity, courage, and innovation. And perhaps the next chapter is waiting for you. You were listening to the special feature on Hyderabad's pioneering landmarks in space science. Produced by Akashwani Hyderabad, narration by Mrs. Masrur Jahan and Mrs. Jagruti, and producer Mrs. Nihara Kaneti. Thank you for joining us.
1: This program came to you from the studios of Akashwani Hyderabad. Akashwani Hyderabad Kendram.
2: Kalalu, Sahityam, Shastra Vignanam, Praja Seva, Kreedalu, Ila. ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నేతి సరళ గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: He met two major corporations earlier in the day, one planning to establish semiconductor equipment manufacturing in India and another operating in the automotive components sector. Union Home Minister Amit Shah has directed all agencies to take strict measures against infiltration, inaugurating the 9th National Security Strategies Conference 2026 in New Delhi today. Mr. Shah directed that an AI-based analysis of information available on multi-agency center platforms should be done to create SOPs to counter various national security challenges. To effectively tackle terrorism and radicalization, Mr. Shah emphasized training for implementation of the Home Ministry's Prahar scheme, expediting trials by bringing back fugitives and utilizing trial in absentia provisions, and undertaking a comprehensive and integrated approach while investigating UAPA cases. In men's cricket, centuries by Dhruv Jurel and Devdutt Padikkal powered India to a hefty 503 for 9 declared in their first innings against host Sri Lanka on a rain-disrupted second day of the Colombo Test. In reply, Sri Lanka lost two early wickets at just 8 runs when stumps were drawn today. In hockey, the Indian men's team crashed out of the semi-final race of the FIH World Cup after losing to Argentina 3-5 in a second-round pool match at Amstel Wien. The India Meteorological Department has issued an orange colour warning for heavy to very heavy rainfall over Chhattisgarh and Madhya Pradesh tomorrow. The IMD has forecast heavy rainfall over East and Northeast India, Uttar Pradesh, South Interior Karnataka, Kerala, Tamil Nadu, Puducherry, Karaikal, Mahe and Vidarbha and Madhya Maharashtra tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావనలో నిరాశ గురించి డాక్టర్ కె లక్ష్మి అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో హనుమాన్ చాలీసా ఆంజనేయ స్తుతి ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35 ఇందులో వ్యవసాయంలో ఆధునీకరణ పద్ధతి గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు గారు అందించే వివరాలు. 7:00 ములుగు జిల్లా సమాచార లేఖ అందించేవారు శ్రీ ఎం ప్రతాప్. ఉదయతరంగిణి కార్యక్రమంలో రేపు ఉదయం 7:15 జాతీయ నేత్రదాన పక్షోత్సవ విశేషాలుంటాయి. ఆ తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన ఆత్మహత్య ఆలోచన కారణాలు నివారణ చర్యలు, ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్సీహెచ్ పార్థసారథి గారి గాత్రం ప్రసారమవుతుంది. యువవాణి సంగీత కార్యక్రమంలో కావేరి వరదరాజన్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 11:03 మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. సుగం సంగీత్ కార్యక్రమం రేపు ఉదయం 11:30 ఇందులో శ్రీమతి దేవి రమణమూర్తి గారి గజల్స్ ప్రసారమవుతాయి. యువవాణి ఆంగ్ల కార్యక్రమం 12:10 12:40 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వనితాలోకంలో రేపు 1:20 మిలాద్ నబీ సందర్భంగా షేక్ హసీనా గారి ప్రసంగం ఉంటుంది. కస్తూరి కన్నడ కార్యక్రమం రేపు 2:30 ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో కిరాతార్జునీయం చిందియక్షగాన 3వ భాగం వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల ముకుందం బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి పెద్దపల్లి జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓదెల సంపత్ కుమార్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ఉంటుంది. 7:45 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో జి నిత్య సంతోషిని గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 మణిఠాక్ మంథన్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రేపు రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హరికథా కాలక్షేపం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 14 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.